0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
10: Hello, Namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
7: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 8482440213. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ event ki please take care of the catering, okay?
2: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party a leka jatra?
7: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
11: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
11: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pulu koyadam, public places lo manam vesina chetta alage vadilesi velladam, landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manapadi class.
2: Amma, old MacDonald had a farm.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meerekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. Calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Me weekday tiffins nunchi, Sunday family feast taka. Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi, name is Arti Patnaik. America is the first 24/7 radio. Radio Surabhi. I am the frequency of 107.9 FM HD3. I am the frequency tune the radio. Good luck, Radio Surabhi.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పుడు నువ్వు చేసినావా, నీకెన్ వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఎ డే, ఐ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
11: ఇంకా వెయిట్ చేస్తామంటే రెడ్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hola, bienvenido. Disfruta fiesta. Woo!

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. or contact Gopal Ponnangi at 214-868-7538.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable price. And unforgettable taste. Yantante, malli malli ravaranpis. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: నేను మీ ఆర్టీ పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సుర్వి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఇళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com ఆర్ కాల్ 8482440213.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: అట్లా ఏరు మొహాలు వేసుకుని చూస్తారంట్రా, వాయించండి.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ka-chum, boom, bop, ka-chum, boom, boom, bop, ka-chum.
1: Ma Brahma Devudu,
0: ka-chum,
1: kompa munchinavaru,
0: ka-chum,
1: yenta goppa sogasu,
0: ka-chum,
1: yada dachinavaru,
0: ka-chum,
2: పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు.

రెక్కలు, కొన్ని చేన చుక్కలు, రంగదిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇలాంటి చూసి

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0

0: community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
8: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Hi, I'm R.K. Patnaik. America, the first time of the 24-7 radio. Radio Surabhi. What the frequency is that? That's 107.9 FM HD3. We are all the frequency tuned to radio. Good luck, Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

వయసులాంటి ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకేనే చెప్పనే లేదు. జూలియట్
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ Life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani.
6: Boring long drives ki, tiring workouts ki, ఒక్కటి solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Kodi rupayala kosam mee aakhari prasna. Ready?
8: Yes, sir.
7: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
7: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా.
3: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new

0: their business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
7: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సోబీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ you're calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
6: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
7: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
6: హాయ్, నేను మీ తేజ సజ్జ.
7: టు లిసన్ టు రేడియో సురభి
6: 107.9 HD3.
5: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
6: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
7: లైక్ మెమరీస్,
8: గుర్తుకొస్తున్నాయి.
7: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
6: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
7: హౌ క్యాన్ యూ మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
9: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
7: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
6: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందాజీ3 అట్ 919-491-4514.
11: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
12: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
11: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
12: ఇంకా వెయిట్ చేస్తామంటే లెట్ తీసుకో.
13: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999.
14: Tiring workout ski, workout solution. Radio Surabhi, Americano Telugu Restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి హలో డాలస్. వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
0: రేడియో సురభి. రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
1: లైక్ మెమరీస్,
3: గుర్తుకొస్తున్నాయి.
1: లైక్ లవ్. Life moments.
2: And ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
1: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్.
0: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
1: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
2: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravani show.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Kavintalaki, Kerintalaki. Kera address? Radio Surabhi.
1: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్టి పనీర్ టిక్కా, విచ్ అమికా పరాటా.
9: ఏంది బ్రో, అని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి
8: యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: concert Dallas lo Saturday 25th July na Comerica Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
1: Hurry up and book your tickets at tinyurl.com/mmkiravani show.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Kavintalaki, Kerintalaki. Era address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
10: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
13: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
14: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
13: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
15: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
1: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్? మీ దగ్గర
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku they will help you at an

0: skills, calibration, knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీరు వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా కూడా.
11: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఈజ్ యువర్ గోట్ టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
11: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3

0: aviation knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజదాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజదాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Kavintalaki, Kerintalaki. Get off address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏదో బిఎక్స్ యుడ్ స్పెషల్ తాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పన్నీర్ టిక్కా విత్ చమికావా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజదాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజదాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజదాస్
4: Kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
13: Kavin Talaki, Kerin Talaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
14: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
15: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
15: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, వన్య దోశ, హంచిలి గార్లిక్ లోటస్, అంకి పని టిక్కా, విచ్ అమి కబాబ్ పరాటా.
11: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
15: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
5: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
16: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
15: ఎస్ సార్.
6: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
13: Kavin Talaki, Kerin Talaki. Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
14: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
15: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
15: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, వన్య దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పని టిక్కా, విచ్ అమి కబాబ్ పరాటా.
11: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
15: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2BTexas.com, perfect for dine in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry.

0: generation knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
8: ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Kavintalaki, Kerintalaki. Enough address? Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, ఇస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా కూడా.
12: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
11: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
8: ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Kavintalaki, Kerintalaki. Eraf address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugu Nestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: Chappan sir, what you'd like to order?
12: Baya, any specials me lagara?
11: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B extruded special thali, bisbella bhat, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus yam, aamki paneer tikka, vichami kava parata.
12: Huh? Kendi bro, gandhi yappino, and specials maathra mein adina.
7: Inga unne, chappan tara, meed eppadena authentic vegetarian, Jain or vegan food crave just narante.
13: Adayar Anand Bhavan, A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. GPS

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 9194914514.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, మిర్చి కబాబ్, పరాటా కూడా.
3: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్. Or contact Gopal Ponnangi at 214-868-7538.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరాటా కూడా.
12: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
11: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
13: Kavintalaki Kerintalaki Eraf address, Radio Surabhi.
0: Radio Surabhi KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Mera tumhara, hamara pyar, sabka favorite India Bazaar.
1: Gata 24 ghenla nunchi, India Bazaar manandar ki kawalsina vastul anni andistu, it has grown on us. And now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, be next on Radio Surabhi.
7: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: చెప్పండి సార్, వాట్ యు
12: చెప్పంటారా, మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. 469-269-6476.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్.

ఎస్ చిచ్చు బుడ్డి పాట విన్నాం దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. సో సోమవారం కాబట్టి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయంతో ఇదో స్టార్ట్ చేద్దాం. మండే బ్లూస్ ఉంటాయి, ట్యూస్డే గ్రీన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా అన్ని థాట్స్ ఉంటాయి కాబట్టి ఐ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్. మీకు ఎప్పుడైనా తరచుగా ఓ వ్యక్తితో ఒక విషయం మీద గొడవ అవుతుందా? ఈజ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఒకటే పాయింట్ మీద, అంటే ఎన్నిసార్లు ఒక మనిషికి ఒక విషయంలో మాట్లాడుతున్నా కూడా ఇంతైనా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్, అవ్వట్లే పని. సో అప్పుడు ఇలా చిన్న వచ్చినట్టు రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, మనం చెప్పేది సరిగ్గా వాళ్ళకి అర్థం కావట్లేదు అని, రెండు వాళ్ళు మారట్లేదు అని చెప్పి. ఓకే, ఐదర్ ఇదేనవ్వచ్చు ఇదేనవ్వచ్చు అని అనుకున్నాను నేను మొన్నటి దాకా. కానీ ఇది కాకుండా మూడోది అనుకుంటుంది, అదేంటి అనంటే మనమే మనల్ని కొన్నిసార్లు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని. ఓకే, నేను కొన్నిసార్లు ఎట్లా ఉంటానంటే ఆప్షన్ వన్ ఇది, ఆప్షన్ టూ ఇది అని చెప్తూ ఉంటాను అనమాట ఎవరికైనా చెప్పినప్పుడు. సరే ఓకే, ఆప్షన్ వన్ వర్కౌట్ అవ్వట్లేదు, ఆప్షన్ టూ వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఆప్షన్ త్రీ ఏంటి? కొన్నిసార్లు మనం మన బిలీఫ్ సిస్టమ్స్ తో ఎన్నిసార్లు మైండ్ లో పెట్టుకుంటాం అంటే ఆ మూడో ఆప్షన్ ఉంది అన్న విషయం కూడా ఆలోచించాం. అండ్ పక్క వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది కదా అని అనుకుంటాం. దట్స్ వేర్ ద రియల్ ప్రాబ్లమ్ లైస్. వి థింక్ ద అదర్ పర్సన్ విల్ అండర్స్టాండ్ ఇట్, ఇంత చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి. బట్ మనం చెప్పడానికి 100 పేజీల మ్యాటర్ మనం 2 నిమిషాలు చెప్పేయగలచ్చు, బట్ అవతల పర్సన్ కూడా అది అర్థం చేసుకుంటున్నారా లేదా? జస్ట్ లైక్ ప్రేమ విషయంలో ఒక లవ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపించడానికి, అలాగే ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, సో దాట్స్ వాట్ యూ హ్యావ్ టు క్రాక్. కొంతమంది కోపంగా చెప్తే వర్కౌట్ అవుతుంది, కొంతమందికి బాధగా చెప్తే వర్కౌట్ అవుతుంది, ఇంకొంతమంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వర్కౌట్ అవుతుంది. సో విత్ దట్ పర్సన్ ఇఫ్ సంథింగ్ ఇస్ నాట్ క్రాకింగ్, ఐదర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్వేట్ ఇన్ రైట్ వే ఆర్ దట్ పర్సన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్. ఓకే, సో ఆ విషయంలో ఒక సినిమా గురించి చెప్పాలి ఏంటంటే, ఒక తండ్రి కొడుకులు కదా, ఫాదర్ చెప్పేది కొడుక్కి నచ్చదు అండ్ కొడుకు చెప్పేది ఫాదర్కి అర్థం కాదు. ఆ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో అలాంటి ఒక సినిమా నుంచి ఇప్పుడు పాట ప్లే చేస్తున్నా. ఇంతకీ సినిమా పేరేంటో గెస్ చేస్తారా? ఓకే, మీకు అక్షరాల 5 నిమిషాలు ఉంది. సో మనం చెప్పింది పక్కన వాళ్ళకి అర్థమవుతుందా లేదా మనం చెప్పింది ఇతర వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. అలాంటి ఒక తండ్రి కొడుకులు కదా, తండ్రి చెప్పిన మాట కొడుకు ఇష్టం లేదు, అలా కొడుకు చెప్పిన మాట తండ్రికి అర్థం కావట్లేదు. ఇంతకీ ఇదే సినిమా. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. మళ్ళీ చెప్తున్నా, పాట విని ఒక నిమిషం దాకా విని ప్రశాంతంగా గెస్ట్ చేయండి.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైవ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
8: ఓ పక్కనేమో అదిరిపోయే ఒక ప్రపంచం అంతా ఆగిపోయే ఈవెంట్, ఇంకో పక్క అదిరిపోయే ఇన్నింగ్స్ విచ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ అ లాంగ్ టైమ్, అండ్ ఇంకో పక్కనేమో అట్నుంచి ఇటు పరిగెడుతూ బాల్ ని కదిపే అదిరిపోయే ప్లేయర్స్. అసలు నాకు తెలిసి స్పోర్ట్స్ ఫ్యాన్స్ ఎవరికైనా సరే ఈ వీకెండ్ ఎంత కన్ఫ్యూజింగ్ గడిచుంటుందంటే, మూడు నిజంగా మూడు టేబుల్లో ఓపెన్ చేసి ఒకదాని తర్వాత ఇంకోటి, ఇంకో దాని తర్వాత ఇంకోటి, అట్లా అట్లా చూసేవాళ్ళేమో అని నా ఫీలింగ్ అనమాట. లిటరల్లీ ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. అంటే చిన్నప్పుడు మనకి జెమ్నీలోను మా టీవీలోను సినిమాలు వచ్చేసా గుర్తున్నారు. సో ఆ సినిమా చూడడానికి ఏదైనా ఒక సూపర్ డూపర్ సినిమా గనక నిజంగా వస్తుంది అనుకోండి, కాసేపు ఆ సినిమా చూసి దాని తర్వాత ఈ సినిమా షిఫ్ట్ అయ్యేవాళ్ళు, ఇఫ్ యూ రిమెంబర్. అలా నరసింహ సినిమా చిన్నప్పుడు రిలీజ్ అయినప్పుడు మామయ్య, ఓ దాంట్లో నరసింహ వచ్చేది, ఇంకో దాంట్లో ఠాగూర్ వచ్చేది. ఆ నరసింహాని ఠాగూర్ని, ఠాగూర్ని నరసింహాని, నరసింహాని ఠాగూర్ని, వీటన్నిటి మధ్య మల్లీశ్వర్ని అన్ని కవర్ చేసేవాళ్ళు అనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓ పక్కన లార్డ్స్ లో జరుగుతున్న ఇండియన్ క్రికెట్ మ్యాచ్, ఇంకో పక్క ఫీఫా ఫైనల్, ఇంకో పక్క వింబుల్డన్. ఓకే, ఎలా మేనేజ్ చేశారు? కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు. నిన్న స్పెయిన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఎలా ఉంది, ఒళ్ళంతా జల్లంతగా ఉందా?

ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఇస్ ది 3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఓకే ఓకే ఓకే, మరి ఈ టైంలో ప్రతిరోజు ఈ టైం కి ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం. ఇంపార్టెంట్ విషయం ఏంటి? ఓకే, అది మర్చిపోయారంటే మాత్రం ఈ రోజు నేను చెప్పింది గుర్తులేదనే విషయం చెప్పుకోవాలి. అది కొంచెం ఈవెంట్స్ రిలేటెడ్ ఉంటుంది. డెన్వర్ లో వింటున్న ఫ్యాన్స్ అయినా, పెన్సిల్వేనియాలో విందాం ట్రై చేస్తున్న కొత్త బిజినెస్ అయినా, ఈ టైం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జూలై 26 ఫ్రిస్కో హాల్ సెంటర్ లో ఓకే దగ్గర దగ్గర 11 ఏఎం నుంచి 7 పిఎం దాకా వెడ్ మీ గ్లామ్ ఎక్స్పో సనా సెనెట్ వాళ్ళతో కలిపి రేడియో సర్వీస్ అంటే మేము కండక్ట్ చేస్తున్నాం. ఓకే, అక్కడ మీరు డీజే ఆర్టిస్ట్లు అయినా, కొరియోగ్రాఫర్లు అయినా, లేకపోతే డాన్స్ చేసేవాళ్ళు అయినా, కొరియోగ్రాఫర్లు డాన్స్ చేసేవాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ అయినా, బ్రైడల్ జ్యువెలరీ అయినా, ఏదైనా సరే యూ హ్యావ్ అ వన్ స్టాప్ సొల్యూషన్ టు గెట్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. లేదు మీరు ఒక వెండర్ అండ్ మీరు ఒక బూత్ పెట్టాలనుకుంటున్నారంటే ఆల్మోస్ట్ 30 వెండర్ బూత్స్ ఆర్ సోల్డ్ అవుట్ అంట, అంత ఫాస్ట్ గా అయిపోతున్నాయి. ఓకే, నలిసి ఇంకా ఒకటో రెండు మిగిలి ఉంటాయి, ఒకటి ఫుడ్ వెండర్ కి, ఇంకోటి ఫుడ్ ట్రక్ కి. సో మీరు ఫుడ్ బిజినెస్ అయితే కనుక ఎస్పెషల్లీ యూ హ్యావ్ టు జాయిన్ దిస్ ఇండియన్ వెడ్డింగ్ ఎక్స్పో. అండ్ తెలిసిందే కదా మన డాలస్ వాళ్ళు ఫుడ్ అంటే ప్రాణం ఇస్తారు, ప్రాణం తీస్తారు కూడా. సో నంది కాదు, చేపది, యూనో, కోడితి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫ్రిస్కో హాల్ సెంటర్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ 4698780101 అనే నెంబర్ కాల్ చేయండి, రిజర్వ్ యూర్ స్పాట్ టుడే, అది మ్యాటర్. అండ్ మెయిన్ వైల్ డాలస్ లో మంచి టమాటా బజ్జీ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి నేను చాలా సార్లు అడిగాను అనమాట. మంచి టమాటా బజ్జీ నిమ్మకాయ పిండి లైట్ గా ఉల్లిపాయలు వేసి కుదిరితే బటానీ వేసి, అసలు టమాటా బజ్జీ ఎక్కడ దొరుకుతుందా అంటే డాలస్ లో మంచి టమాటా బజ్జీ దొరకట్లేదు అని చెప్పి బోల్డ్ సార్ లిజనల్ చెప్పారు. టెల్ మీ, డాలస్ లో నిజంగా మంచి అదిరిపోయి టమాటా బజ్జీ ఏంటి? ఇట్లా నోట్లో పెడుతుంటే మొత్తం ఆ ఫీలింగ్ అంత వచ్చే ఇలాంటి ఒక బజ్జీ కావాలి ఏంటి? కాల్ చేసి చెప్పండి 9726361966 ఇస్ మై కాల్ నెంబర్. బజ్జీ బటానీ మసాలా అనగానే ఇక్కడ ఎవరికో నోరు వస్తుంది. ఏంటన్నా కొత్తగా మాట్లాడుతున్నా అంటే కొత్తగా రెక్కలు వచ్చాయి, మరి మామూలుగా ఉండదు మనతో.

చంద్రముఖి గారు ఏం చేస్తున్నారు? ఎక్సెసివ్ హీట్ లో చాలా చిరాకు పడుతున్నానండి. దే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఒకటైతే చాలా నిజం ఏంటి అని అంటే, ఎక్సెసివ్ గా ఏదన్నా సరే ఇప్పుడు ఇండియన్స్ మెల్లగా టాలరేట్ చేసే పొజిషన్ లేదు తెలుసా. అఫ్కోర్స్ డాలస్ లో ఉంటే ఎండ మాత్రం టాలరేట్ చేస్తారేమో, కానీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్. రిషికేష్ లో రోడ్ వైడనింగ్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చెట్లు కొడుతున్నారంట. చాలా మంది కోట్ చేసిన రీజన్ ఏంటంటే ట్రాఫిక్ అని అంటున్నారంట. అసలు ఆ ట్రాఫిక్ అనేది అక్కడ లేనే లేదు, వాళ్ళు ఏ రీజన్ మీద కోట్ చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫాక్ట్ అంటున్నారు. ఇంకొంతమంది అయితే చిన్నపిల్లలు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కేరళలో ఇంకొక చోట జాబ్స్ రిలేటెడ్ మా డిమాండ్స్ చేయాలి అని చెప్పి వాళ్ళు యూత్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో సడన్లీ ఇప్పటిదాకా జరిగిన సప్రెషన్, ఇప్పటిదాకా జరిగిన అన్యాయం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నీట్ కేసు విషయంలో సోనం వాంగ్చుక్ చేసిన హంగర్ స్ట్రైక్ ని ఢిల్లీ పోలీసులు ఆపి మరియు ఆయన తీసుకెళ్ళడం అనే స్ట్రైక్ కూడా చూస్తున్నాం ప్రొటెస్ట్. సో ఆన్ దిస్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్ అది ఏదైనా సరే, ఎక్సెసివ్ హీట్ అయినా, ఎక్సెసివ్ గా జరుగుతున్న ప్రాబ్లం అయినా సరే, దేన్నైనా సరే, దాని గురించి ఇట్స్ టైమ్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అది సంగతి. సో ప్రస్తుతం టెంపరేచర్ గురించి మాట్లాడాలి అని అంటే మాత్రం 80 degrees ఫారెన్హైట్ చూపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ త్రూ ద డే. బట్ ట్రై టు గెట్ టు నో అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎస్పెషల్ ఎట్ జంతర్ మంతర్. ట్రై టు గెట్ అన్ ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఇట్ అండ్ ఎస్పెషల్లీ కేరళ. ఇన్ఫాక్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా ప్రొటెస్ట్ అవుతుంది. ఐ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడైతే మాత్రం రెండు పాటలు వస్తున్నాయి, వెంటనే ఉండండి. రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ యా, ఇట్స్ టైమ్ యూ హ్యావ్ టు నో అబౌట్ దీస్ థింగ్స్.

0: ఒకే ఒక్కడి నుంచి మంచి పాట వినేసాం అండ్ కాసేపట్లో యాడ్ చేస్తాయి. అండ్ దాని తర్వాత ట్రాఫిక్ గురించి మనం మాట్లాడదాం. ఓకే, అంటిల్ దెన్ డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్ టు రేడియో సర్వీ, ఇట్ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫీఫా కబుర్లు ఏంటో మనం కాసేపట్లో మాట్లాడుకుందాం. ఈజ్ ఇట్ డిసప్పాయింట్మెంట్ ఆర్ ఇస్ ఇట్ సర్ప్రైజ్? వాట్ హ్యాపెండ్?
1: రేడియో సర్వీ టైం చెక్, స్టూడియోలో టైం 8 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియ సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
5: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: ఈ పాటెండ్ గెస్ట్ చేస్తూ ఉండండి, బట్ మెయిన్ వైల్ ట్రాఫిక్ ఎక్కడుందో ఒకసారి లుక్ వెళ్దాం. డే ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ అన్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. సో మండే బ్లూస్ కొన్ని చోట్ల రెడ్ గా మారుస్తుంది. మండే బ్లూస్ కొన్ని చోట్ల రెడ్ గా మారుస్తుంది, అదేనండి ట్రాఫిక్ లేన్స్ ని. ఆబ్వియస్లీ ఇఫ్ యూఆర్ వెయిటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, ద ట్రాఫిక్ ఇన్ దట్ ప్లేస్ టర్న్స్ రెడ్. సో ఇంటర్స్టేట్ 635T ఎక్స్ప్రెస్, ఓకే, అక్కడి నుంచి మధ్యలో డాలస్ నార్త్ ఆల్వే వైపు వెళ్తుంటే గనక యూ హ్యావ్ టు హ్యావ్ అ స్లో డౌన్, ఎస్పెషల్లీ ప్రెస్టన్ హాలో దగ్గర. దట్ ఈస్ అ మెయిన్ ప్లేస్ యూ హ్యావ్ టు వెయిట్. అండ్ అది పక్కన పెడితే ఇంటర్స్టేట్ 45 ఎస్పెషల్లీ టువర్డ్స్ సౌత్ డాలస్ సైడ్ వెళ్తుంటే యూ మైట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ వైల్, ఎస్పెషల్లీ విలియం బ్లేయర్ జూనియర్ పార్క్ సైడ్ ఇఫ్ యూస్ ఇట్ ఈస్ యువర్ రూట్. సో దిస్ ఇస్ ద ప్లేస్, అండ్ ఎస్పెషల్లీ ఇండస్ట్రీ 35 ఈస్ట్ రెగ్యులర్ గా ట్రాఫిక్ లో ఉంది. బట్ వన్ ప్లేస్ ఫోర్ట్ వర్త్ లో ఐఎమ్ ఫైండింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇస్ దట్ ఫారెస్ట్ హిల్ సైడ్ నుంచి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ మూవింగ్ టు వర్డ్స్ ఆన్ ద 20 రూట్ ఎస్పెషల్లీ, సో యూ మైట్ ఫైండ్ అ స్లో డౌన్స్ అట్ కపుల్ ఆఫ్ ప్లేసెస్. అండ్ కొన్ని చోట్ల రోడ్ క్లోజర్స్, రోడ్ మరమ్మతులు అండ్ ఒక చిన్న క్రాష్ ఇట్లాంటివి అన్ని నమోదవుతున్నాయి అన్నమాట. సో వాటర్ వ్యూ సైడ్ నుంచి ఎంచాంటెడ్ బే వెళ్తుంటే కనుక యూ మైట్ హ్యావ్ టు స్లో ఫర్ అ వైల్, అది సంగతి. ఓకే, ఇది కాకుండా ఎక్కడైనా ట్రాఫిక్ ఉందా ఆన్ దిస్ డే లెట్ మీ నో. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. అండ్ ఈరోజు హాలిడే కావాలి ఎవరికైనా, కదా అవి అసలు నిన్న జరిగిందంతా తలుచుకుంటుంటే హాలిడే కావాలనిపిస్తుంది నాకు. యునో వాట్, ఇండియాలో, కేరళలో, మేఘాలయలో, ఇన్ఫాక్ట్ మణిపూర్ లో కూడా ఈరోజు హాలిడే. ఎందుకో తెలుసా? ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ వల్ల ఎగ్జాక్ట్లీ పాపం పిల్లలందరూ ఐదే ఆనందమైన పడతారు లేదా ట్రామాలోకి వెళ్తారని చెప్పి హాలిడే ఇచ్చేసారంట పనులోపని. మరి డూ యూ వాంట్ హాలిడే టుడే లేదా తీసుకున్నారా? లెట్ మీ నో. 972-636-1966 ఇస్ మై కాల్ నంబర్. 972-636-1966 ఇస్ మై కాల్ నంబర్. కొలంబస్, కొలంబస్, కాల్ మీ. 972-636-1966.

0: ब्यूटिफुल ट्रैक में नाम दे दना दना विनाश तो DFW मॉर्निंग वाइब्स ओनली ऑन रेडियो सुरभि 107.9 HD3 डैलस नंबर वन रेडियो स्टेशन अंड ओजी तेलुगु रेडियो स्टेशन ऑफ डैलस उंटुन्नारु सो मीरंदरू चाला फर्म शेक हैंड्स इस्तारा चाला फर्म शेक हैंड्स ब्यूटिफुल లేదు నా షేక్ హ్యాండ్ అంత స్ట్రాంగ్ కాదు నేను అంత కాన్ఫిడెంట్ గా అనిపించదు లేదా ఐ ఫీల్ గ్రిప్ కొంచెం విషయం కష్టం ఉంటుంది అని మీరు ఒకవేళ అనుకుంటే కనుక దాట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ యువర్ ఏజింగ్ అంట మూర్తి గారు చెప్పారు. మూర్తి గారు ఏమంటారంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యూనో వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఆర్ వాళ్ళ బాడీ త్వరగా ఏజ్ అవుతుందా లేదా మజిల్ లాస్ ఉందా లేదా ఇవన్నీ యాక్చువల్లీ చెక్ చేయడం ఒక మెట్రిక్ ఉంది అని చెప్పి చెప్పారు అనమాట. అండ్ ఇన్ దాట్ దట్ వన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ దట్ ఐ హర్డ్ ఇస్ దట్ మీరు కనుక రెగ్యులర్ గా మీరు మీ గ్రిప్ ఎక్సర్సైజెస్ ప్రాపర్ గా చేయగలిగితే ఎస్పెషల్లీ హ్యాండ్ గ్రిప్ ఎక్సర్సైజెస్ డెడ్ హ్యాండ్స్ ఇట్లాంటివన్నీ చేయగలిగితే ఇట్ ఇన్ఫాక్ట్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ బెటర్ ఇన్ స్లో డౌన్ యువర్ ఏజింగ్ అంట అది. సో జనరలీ మనకు చేపట్టు తగ్గిపోతుంది విషయం కంగారు వస్తుంది. బట్ వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇస్ దట్ ఆ చేతి పట్టును కనుక ఇమీడియట్ ఆల్గారిథమ్ ని ఫిక్స్ చేయగలిగితే ఆ చేతిలో ఉన్న ఇమీడియట్ టెస్ట్ ని ఫిక్స్ చేయగలిగితే ఆ గ్రిప్ ని పెంచుకోగలిగితే చాలా విషయాలు మారుతాయి అంట. అది సంగతి ఇంట్రెస్టింగ్ కదా. అప్పుడప్పుడు ఇలా మూర్తి గారు నాకు ఇలాంటి విషయాలు చెప్పి నాలో ఉన్న అసలు ఏదో ఇంకో యాంగిల్ ఓపెన్ చేస్తారు అనమాట. నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ చేయి పట్టుకుంటే కూడా చేయి గ్రిప్ అంత స్ట్రాంగ్ ఉండేది కాదనమాట. సో రిస్ట్ బ్యాండ్ అది ట్రై చేశాను కానీ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ఆయన ఈ మాట చెప్పిన తర్వాత నేను మాత్రం చాలా సీరియస్ గా తీసుకోవాలని ఫిక్సే అనమాట. అది సంగతి ఓకే అది మ్యాటర్. ఎలా అనిపించింది చెప్పిన టిప్? కొత్తగా అనిపించిందా, చెత్తగా అనిపించిందా, లేకపోతే పనికొచ్చిందా చెప్పండి. కొంచెం చెప్తే బాగుంటుంది కదా.
1: శివ శివమూర్తి విగణనాథ,
2: శివ శివమూర్తి విగణనాథ,
1: శివుని కుమారుడవు గణనాథ,
2: శివుని కుమారుడవు గణనాథ,
1: చల్ సిరికి హరికి.

0: ఎవరేమనుకున్నా నాకు మాత్రం ఫైనల్ అంటే ప్రాపర్ ఫైనల్ లానే జరిగింది మాస్టరు. అంటే కొంతమంది స్కోర్ బోర్డులు చూస్తారు, స్కోర్ బోర్డులు చూసి ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఇన్ని గోల్స్ పడాలి అన్ని గోల్స్ పడాలి అని చెప్పి, బట్ నాకు అసలు గోల్స్ పడకుండా ఆపడం కూడా చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం నేను అనిపిస్తుంది అనమాట. అసలు నాకు ఎమిలియానో దిబు మార్టినెజ్ గోల్ కీపర్ ఆఫ్ అర్జెంటీనా, ఎన్ని మూమెంట్స్ లిటరలీ గోల్ కొట్టడానికి అన్ని విధాలుగా సత్తా విధాలుగా ప్రయత్నించిన మనోడు, కొన్ని అమేజింగ్ త్రోస్ ఏవైతే ఉన్నాయో అసలు ఏం ఆపాడండి, ఏం ఆపాడు అసలు మైండ్ పోయింది. అంటే ఐ ఫెల్ట్ సాడ్, ఓకే ఫైన్ వామోస్ అర్జెంటీనా బ్యాచ్ కింద ఓకే ఫైన్ ఖచ్చితంగా ఆడాలి అవ్వాలి ఇవ్వాలి అండ్ వాట్ ఎవర్. నాకు 2-3 రోజుల నుంచి మా లిజనర్స్ అందరూ హైప్ ఎక్కించిన మూలాన అర్జెంటీనా ఫేవర్ లో చూశాను గానీ, బట్ ఏమన్నా ఆపాడా మాస్టర్, ఏమన్నా ఆపాడా, నాకు ముచ్చటేసింది అనమాట. అంటే మోర్ దెన్ ఎవ్రీ వన్, అంటే వాళ్ళు ఏ విధంగా అష్ట విధాలుగా ప్రయత్నించి గోల్ దాకా తీసుకొచ్చి, జస్ట్ ఇమాజిన్ దట్ గ్రీన్ డ్రెస్ బాయ్ సింప్లీ థ్రోయింగ్ ఇట్ అవే అని అనగానే వాళ్ళకి ఎంత ఇరిటేషన్ వచ్చింటుందో ఆ ఒక్క గోల్ వేయడానికి నాకైతే అర్థమైంది. డెఫినెట్లీ ఎస్, యా డెఫినెట్లీ అర్జెంటీనా సైడ్ నుంచి ఒక్కటైనా ఓపెన్ అయి ఉంటే బాగుండని చెప్పి మనం అనుకుంటాం గానీ, బట్ కూడోస్ మ్యాన్ అర్జెంటీనా సైడ్ నుంచి నేను మాత్రం ఒక్కటి చాలా బలంగా చెప్పగలను ఏంటంటే, ఏమాబేవరా గోల్ కీపర్, మైండ్ బ్లోయింగ్ అంతే. సో నిన్న మ్యాచ్ లో ఓకే డెఫినెట్లీ స్పెయిన్ గురించి చెప్పడానికి చాలా పాజిటివ్ విషయాలు ఉంటాయి, మరేంటి మాట్లాడదాం, గెట్ రెడీ.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం, వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు

0: services or call them at 817-819-8888.
1: Hello, dinner plans ending. Group lover, I'm supporting seller.
2: What a day, I'm completely exhausted. Dinner plans ending.
3: The name on the Ladiro's dinner key. Dinner plans ending.
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets kaka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిమిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌన్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: Yes, Dev Dhanadhan Avinash to DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Yes, Sunday Madhyanam, how was it for you guys? Nizanga Kerala ooyipoyindi telusa, mamulu ogla janalandaru oka public place lo evening time, ippudu okkapudu cinema lesa vallu sir, oka chinna teragatti proper ga chudadaniki ala అర్జెంటీనా గెలవాలరా బాబు, ఏదో జరగాలరా బాబు అని చెప్పి లిటరలీ మొక్కులుగా పూనుకొని ఆ మూమెంట్ కోసం వెయిట్ చేశారు. కొంతమంది కార్లు అసలు మెస్సీ ఫోటోలతో డెకరేట్ చేసుకున్నారు. అసలు ఇట్ వాజ్ అ వైబ్, డెఫినెట్లీ గెలవాలి అని చెప్పి. బట్ యా, గుడ్ థింగ్స్. ఎంత మనం కోరుకున్నా సరే ఆబ్వియస్లీ స్పెయిన్ సైడే గేమ్ ఉండే, సో డెఫినెట్లీ వీళ్ళు ట్రై చేశారు కాదనట్లేదు కానీ, బట్ it was like a final for me. Okay, so it was like a final for me. And in fact okay, interesting vision ante adi troll la diskovala lekapothe konjam mandutam naku lokala ante ye photo aithe that got viral from the last 2-3 days aa photo ipudu reverse ayind anamata. Ante imagine Messi you know oka foundation daniki vachinappudu pani me vachinappudu ml tho digina photo ippudu యమా లిటరల్లీ మెస్సీని కూర్చోబెట్టి బ్యాటింగ్ చేసినట్టు ఒక ఏఏ క్లిప్ వేశారు అనమాట. ఇట్లాంటివి కొన్ని కనబడుతున్నాయి. బట్ మ్యాన్, ఇట్స్ ఓకే, ఫైన్, ఇట్స్ జస్ట్ స్పోర్ట్, ఇక్కడ దాకా తీసుకెళ్ళక్కర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సరే, ఏమాట కామాట, కొంచెం ఈరోజు అర్జెంటీనా ఫ్యాన్స్ తీసుకోవడం, తట్టుకోవడం ఆర్ హ్యాండిల్ చేసుకోవడం కష్టమే. బట్ సారీ, స్పెయిన్ ఫ్యాన్స్ తట్టుకోవడం ఏం చేయడం కష్టమే. బట్ హౌ వాజ్ ఇట్ బీయింగ్ ఆన్ ద అర్జెంటీనా సైడ్ అండ్ ఎస్పెషల్లీ హౌ డిడ్ యూ సీ స్పెయిన్స్ గేమ్? Did they bring their best game? Or how was the strategy according to you? Me game anipinchindi naaku sarada. Call chesi cheppandi. 972-636-1966 is my calling number. Chepta. Nenu naa version ante kasapattu chepta. But ippudu matram, yeah. Nenu evaraina sare Argentina fans ni edipichunte ee paadu play chesi అర్జెంట్ వాళ్ళకి వినిపించండి, ఓకేనా? అండ్ మీరు మాత్రం మ్యాచ్ గురించి ఏమైందో ఏమనుకున్నారో కూడా నాకు చెప్పండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

0: in an India and a guy who actually did the world's game.
1: So,
0: yeah, that's like, yeah.
1: No, you were saying something. Please continue.
0: No, I think yesterday I thought the game was more on the Spain side.
1: Okay. స్పెయిన్ వాళ్ళు ఇంకొంచెం ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేసి సార్, అర్జెంటీనా వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ప్లాన్ చేస్తుంటే బాగుండేది. గోల్ కీపర్ పడిన కష్టం టీం పడలేదు, ఇంతేనా ఇన్ షార్ట్ మీ రివ్యూ? అయిపోయింది. రేడియోలో సగం ఫ్యాన్స్ మండిపోయింది ఇప్పుడు, ఆల్రెడీ కాల్ చేస్తారు కాసేపట్లో. ఐ కెన్ సెన్స్ ఇట్ శ్రీని గారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. అది సో మ్యాటర్ ఏంటంటే, గోల్ కీపర్ ఎంతైతే చించుకుని గోల్స్ ఆపాడు, అదేదో టీం కూడా పడి ఉంటే బాగుండేది అని చెప్పి శ్రీను గారు. అంటే ఆయన ఆర్డెంట్ సాకర్ ఫ్యాన్ కాదు, ఫస్ట్ ఆ విషయాలు క్షమించేయండి. బట్ యా, ఇంత ఫైనల్ చూసినప్పుడు మీకేమనిపించింది మాస్టర్? అంటే 1-0 ఓకే ఫైన్, బట్ ఐ ఫీల్ అంటే నేను నిజంగానే గోల్ కీపర్ విషయం చాలా బాగా అనిపించింది అనమాట. హీ ట్రైడ్ హిస్ లెవెల్ బెస్ట్, బట్ టీం పరంగా కూడా ఆడాలి కదా అంటున్నారు శ్రీను గారు. So how did you see yesterday's final? Let me know. 972-636-1966 is my call-in number. I am waiting for you only on Radio Surabhi 107.93, Dallas number 1 radio station vintunnaru. And meanwhile, nizangane Argentina goalkeeper okkadena aa okkade sahasanga swagipoyada migithe evaru help cheyaleda sarige support cheyaleda cheppandi. 972-636-1966.

0: స్ట్రాటజీ వల్ల అభ్యాస్ గా గోల్కీపర్ ప్రెజర్ ఉంటుంది. ఈ నీట్ ఎ గుడ్ జాబ్ బట్ ఆ స్ట్రాటజీనే రాదు. ఆ స్ట్రాటజీ కాకుండా అట్లీస్ట్ కొంచెం ఎఫెన్సివ్ ఆడి సెటప్ చేసుకుంటే బాగుండేది. అట్లీస్ట్ 5-3 నో సంథింగ్ ఆడుంటే బాగుండేది. 4-3-3 అని ఆడితే బాగుండేది, కానీ 5-3-2 ఇది రాంగ్.
1: అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోర్నమెంట్ అంతా మన లిజనర్లు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు అనమాట, అటాకింగ్ సార్, అటాకింగ్ ఇస్ ఎవ్రీథింగ్ అని చెప్పి. సో
0: అటాక్ అట్లీస్ట్ మనం ఇప్పుడు స్పెయిన్ స్ట్రెంగ్ చూసారు, డిఫెన్స్ బాగుంది, వాళ్ళ అటాకింగ్ కూడా బాగుంది. అట్లీస్ట్ మీరు అంత డిఫెన్స్ పెట్టిన బదులు సంథింగ్ మిడ్ఫీల్డ్ కొంచెం స్ట్రెంగ్ చేసుకుని

0: వాడు ఏం చూస్తారు, పెరాయిటీ వరకు తీసుకెళ్దాం, మై గోల్ పేపర్ స్ట్రాంగ్, పెరాయిటీ వరకు వెళ్తే మీరు
1: విల్పిస్తారు.
0: ఆ స్ట్రాటజీ రాక ఆ స్ట్రాటజీ వాళ్ళు ఓడిపోయారు. అంటే నెక్స్ట్ థింగ్ వాళ్ళకి జరిగిన గౌరవం ఏంటంటే ఎంపైర్, ఎంపైర్ మేక్స్ లాట్ ఆఫ్ బిగ్ డెసిషన్స్ రైట్. సో ఎంపైర్ వల్ల కూడా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడింది.
1: కాదు సార్, అది ఒక ఐ థింక్ ఒక రెడ్ కార్డ్ ఇచ్చారు సార్ ఒక అతను పడిపోయినప్పుడు.
0: అది ఆబ్వియస్ అండి, ఆల్రెడీ అతనికి ఒక ఎల్లో కార్డ్ వచ్చింది, ఆ ప్లేయర్ సేమ్ దగ్గర ఎల్లో కార్డ్ ఆల్రెడీ వచ్చింది, రెండో ఎల్లో కార్డ్ వస్తే ఆబ్వియస్ రెడ్ కార్డ్.
1: సో లిటరలీ మనోడు అసలు లేదు నా తప్పే లేదు అన్నట్టు
0: ఇట్స్ నాట్ ఇంట్రెస్ట్, నాకు తన ఇంట్రెస్ట్ అది కాదు, బాల్ కోసం వెళ్ళాడు కానీ అతని పేరు ఇంజరీకి ఇంజరీ అవుతున్నప్పుడు తప్పని కాదు మరి. ఎంపై హ్యాస్ టు మేక్ ఎ డిసిషన్, తను ఆల్రెడీ ఒక ఎల్లో కార్డ్ వచ్చింది, ఈ షుడ్ హావ్ బీన్ లిటిల్ బిట్ కేర్ఫుల్.
1: సో అంటే మీ దృష్టిలో ఎంపైర్ విషయంలో ఏవే రాంగ్ డిసిషన్స్ అంటారు, వాట్ ఎగ్జాక్ట్లీ యూనో యు డిడ్ సే?
0: కొన్ని కొన్ని కొన్ని ఫౌల్స్ ఉన్నాయండి, కొన్ని ఫౌల్స్ మేబీ అర్జెంటీనా సపోర్ట్ రావచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్ లో, అది ఎంపైర్ డిసిషన్. మనం దాన్ని ఎంపైర్ గా సిచ్యువేషన్ ఏం కనపడింది ఏం కలదు మనం చూడండి, మనం చెప్పలేము. బట్ ఈ మేడ్ గుడ్ డిసిషన్, ది స్టార్ట్ లైక్ ఈ మైడ్ అనే బ్యాడ్ డిసిషన్ అయితే లైక్ సెకండ్ గోల్ స్పెయిన్ చేసినప్పుడు తను చూసింది చాలా ఆసక్తి కలిగింది. అది చాలా మంది అంపైర్లు చూడరు, అతను తనైతే దాన్ని చూడగలిగాడు, తను వెంటనే ఫోన్ కాల్ చేశాడు, తన ఫాల్ట్ కాల్ చేశాడు, అక్కడ ఆపేటాడు, సెకండ్ గోల్ ఇవ్వలేదు వాళ్ళకి. ఇట్స్ లైక్ అర్జెంటీన స్ట్రాటజీ రాంగ్ అండ్ ఇలా సపోర్ట్
1: అంతే అంతే.
0: ఆట వరకు ప్లేయర్స్ వరకు అయినా అందరూ కష్టపడ్డారు ఆడారు కానీ స్ట్రాటజీ అంటే దట్స్ వాట్ ఐ ఫీల్ అండి.
1: నైస్, కరుడు జవాబు వంద కారణాలు అర్జెంటీనా ఓడిపోవడానికి కూడా వంద కారణాలు అయితే
0: అంతే అంతే. ఇట్ వాస్ స్పెయిన్ డే అంతే, ఈ రోజు స్పెయిన్ డే అంతే. నో క్వశ్చన్, వాళ్ళు ఆడారు, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. బట్ స్టిల్ అర్జెంటీనా హ్యాడ్ ఛాన్సెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎట్ ది ఎండ్ మూమెంట్, బుల్డరాగా గోల్స్ ఇచ్చేసారు.
1: కానీ లాస్ట్ వరకు చూసి అంటే అర్జెంటీనా మ్యాచ్ లను చూసి ఏదో జరిగితే మ్యాజిక్ అని వెయిట్ చేసిన వాళ్ళకి ఉంటుందని డిసప్పాయింట్మెంట్.
0: అర్జెంటీనా కోర్ ఫ్యాన్ చిన్నప్పుడు అర్జెంటీనా కోర్ ఫ్యాన్, ఐ డోంట్ నో వై, బట్ ఐ అర్జెంటీనా కోర్ ఫ్యాన్. లాస్ట్ టైం అర్జెంటీనా ఫైనల్ లో జర్మనీ వాళ్ళు ఓడిపోయినప్పుడు ఐ వాస్ చూపిస్తా, బట్ యెస్టర్డే మ్యాచ్ అంటే నేను కూడా పెద్దవాళ్ళు అయ్యారు కదా, సో అందుకని
1: యూ మేడ్ పీస్ విత్ ఇట్ అయితే. ఈ రోజు మీకు ఎక్కడైనా నచ్చిన మసాలా దోశ ఉంటే ఆర్ మంచి నాటుకోడి బిర్యానీ ఉంటే అక్కడికి వెళ్ళి తినండి, ఫీల్ గుడ్ అబౌట్ ఇట్స్ ఓకే ఫైన్.
0: నాటుకోడి బిర్యానీ అసలు అర్జెంటీనా బాగానే ఆడారు, ఇట్స్ ఓకే, డిసప్పాయింట్మెంట్. ఓన్లీ ఒక నాకు ఏమంటే ఇఫ్ ఐ హావ్ టు పిస్ ఆఫ్ ఆన్ సమ్వన్ ఇట్స్ ఇట్స్ ద మేనేజర్,
1: నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ కాలింగ్,
0: థ్యాంక్ యూ అండి.
1: యా అది సంగతి. ఇన్ షార్ట్ చాలా విషయాలు చెప్పేశారు, బేసిక్ గా స్ట్రాటజీ రాంగ్, స్ట్రాటజికల్ మీటింగ్ సరిగ్గా జరగలేదు, ఆ మేనేజర్ ఎవరో ఒకసారి రా మాట్లాడాలి అని చెప్పేసి అంటున్నారు. సో మీన్ వైల్ కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి, నేను మ్యాచ్ గురించి స్ట్రాటజికల్ మీటింగ్స్ చేస్తున్నాను. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఇందాక సాహసం శ్వాసగా సాగిపో ఆగిపోయింది, ఇప్పుడు ప్లే చేస్తున్నాం, ఆ పాట కంప్లీట్ అయ్యే లోపల మీరు ఎనీవన్ వాంట్ టు కాల్. నిన్న జరిగిన ఫీఫా ఫైనల్ గురించి ఒకళ్ళేమో స్ట్రాటజీ మీటింగ్స్ అంటారు. లిటరల్లీ నాకు వర్మ గారు చేసిన అనాలిసిస్ లో బాగా నచ్చింది ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇప్పుడు ప్లేయర్స్ అందరూ కరెక్ట్ గా ప్రాపర్ గా డిఫెన్స్ చేసి ఆర్ అటాక్ చేసి గోల్ అటేప్ తీసుకెళ్తే బాగానే ఉంటుంది. నాకు సూపర్ గోల్ కీపర్ ఉన్నాడు, నేను ఎలాగైనా వాడు పెనాల్టీలో తీసుకొస్తాడు అనేది మాత్రం డెఫినెట్లీ ఐ కంప్లీట్లీ అగ్రీ అండి. అదైతే నేను చాలా గట్టిగా ఫీల్ అయ్యాను. అది లెట్ మీ నో యువర్ థాట్స్. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్.

ఎస్ డే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 హెచ్జిత్రి డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. కానీ ఒకటి మాత్రం చాలా చాలా చాలా చాలా బాగా అనిపించిన విషయం, నిన్న ఫైనల్ వరల్డ్ కప్ చూసినప్పుడు మాత్రం యూనో స్పెయిన్ స్ట్రాటజీ యాజ్ దే టోల్డ్ అది మాత్రం సూపర్ మాస్టర్, సూపర్. గోల్ కొట్టిన మూమెంట్ ఏదైతే ఉందో మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది, డెఫినెట్లీ మ్యాచ్ మా సైడ్ తిరిగిపోయింది, ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం మాత్రం ఉండదు అని చెప్పి. యా, సో ఇన్ దాట్ వే ఎంఎల్ ఫ్యాన్స్ కానీ స్పెయిన్ ఫ్యాన్స్ కానీ అందరూ మాత్రం ఆ మూమెంట్ కి మాత్రం అసలు చాలా హ్యాపీ అయిపోయారు. బట్ ఒకటి మాత్రం బలంగా చెప్పలేదు ఏంటంటే, అర్జెంటీనా ఫ్యాన్స్ డెఫినెట్లీ కప్పు కొట్టలేదని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ లైక్ ఇందాక వర్మగా చెప్పినట్టు దే డెఫినెట్లీ హ్యాడ్ గుడ్ టీమ్, గుడ్ ఎఫర్ట్స్, బట్ స్ట్రాటజీ ఇస్ ద ప్లేస్ అని చెప్పి అంటున్నారు అది సంగతి. సో నేను మ్యాచ్ మీరు చూసే ఉంటారు ఖచ్చితంగా ఈరోజు. ఒకవేళ అర్జెంటీనా గెలవకపోతే కోర్ అర్జెంటీనా ఫ్యాన్ అయితే ఎక్కడో చోట యాక్సెప్ట్ చేస్తారు, కానీ లైట్ ఎక్కడో గెలినట్టు ఉంటుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ స్పెయిన్ ఫ్యాన్స్ ఈ రోజు గెలవాలంటే ఆఫీస్ లో హాలిడే ఇచ్చేట్టుగా ప్రశాంతంగా ఉంటాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఆన్ దాట్ నోట్ so what do you want to say? 9726361966 is my calling number. FIFA final gurinchi meeke em anipinchindi, what is your review? And ninna Trivandrum lo basically center lo oka pedda mall untad anamata, aa mall baita ante manaki I somehow this thing of football got picked up in West Bengal, Kerala, even Northeast. And man, that hype is crazy, man. And if literally World Cup final ki literally etla da avtaru, I mean cricket ki arrange lagaru, and even more than that I would say. And so call me 9726361966 is my calling number. And yeah, meanwhile Messi fans, this song is for you. It's okay, things happen, bro.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
2: Manashanti, mental peace, masala dosa.
3: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ స్ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అమ్మా, Saturday movie?
5: Mm-mm. Manabadi class.
4: Mama, old MacDonald had a phone.
5: Uppu kappu rambu. Telugu paddam cheppu.
4: Uppu kappu rambu.
5: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
6: ఇంకా గుర్తుంది, 20 years అగో మేము US మూవ్ అయినప్పుడు పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి బ్రింగింగ్ ద taste of home closer to you.
7: Yes, we are back. Dev Dhanadhar Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. You know, ఇండియాలో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నేను ఇందాక మాట్లాడాలి, యూ రియలీ నీడ్ టు నో అబౌట్ దిస్ అని చెప్పి చెప్పాను కదా. సో నీట్ ఎగ్జామ్ కి సంబంధించి వాట్ ఎవర్ హ్యాపెండ్ లిటరలీ బ్రాట్ అ ప్రొటెస్ట్ అవుట్ సైడ్. సో సోనమ్ వాంగ్షుక్ వాజ్ యాక్చువల్లీ డిమాండింగ్, అండ్ ఇన్ఫాక్ట్ ఇట్స్ అ ప్రొటెస్ట్ వేర్ దట్ డిమాండింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్. ఓకే, సో ఆల్మోస్ట్ 20 రోజుల దాకా హంగర్ స్ట్రైక్ జరుగుతూ ఉంటే ఎవ్రీబడి థాట్ దట్ గవర్నమెంట్ విల్ బి అకౌంటబుల్ ఆర్ విల్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. బట్ యా, వీ నో హౌ థింగ్స్ హ్యాపెన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన అంత బలవంతంగా హంగర్ స్ట్రైక్ మరిపించేసి తీసుకెళ్లిపోవడం అనేది ఇట్ రియలీ ఫెల్ట్. ఎక్కడో చోట ఈ ప్రొటెస్ట్ విషయంలో మంచా చెడ పక్కన పెడితే నాకు కొంతమంది డ్రివెన్ ఎజెండా అంటున్నారు, కొంతమంది హీస్ ఫండెడ్ బై సంథింగ్ వాట్ ఎవర్ అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నాకు ఒక్కటే ఒక క్వశ్చన్ అడగాలనిపించింది ఏంటి అని అంటే, ఒక విషయంలో తప్పు జరిగింది, దానికి అకౌంటబిలిటీ అడుగుతున్నారు, ఇంతే కదా. ప్రొటెస్ట్ ఇట్లా జరుగుతుందండి, కోర్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు నిజంగా ప్రొటెస్ట్ చేసిన మనుషులు తప్పు అనుకోండి, సో లేకపోతే వాళ్ళు నిజంగానే వేరే ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దానికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ జరగాలి, దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి, అన్ని లోఫల్గా జరగాలి. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఆయన అడిగిన క్వశ్చన్ అయితే రాంగ్ కాదు కదా, వీళ్ళందరూ అడుగుతున్న క్వశ్చన్ అయితే రాంగ్ కాదు కదా. లిటరలీ నేషన్ వైడ్గా చాలా మంది స్టూడెంట్స్, కొంతమంది అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర షోయింగ్ అప్ ఫర్ ఇట్, అండ్ అన్ని పక్కన పెడితే దే ఆర్ మేకింగ్ రీల్స్. కొంతమంది అనుకుంటూ ఉంటారు మండే రోజు నాకు ఆఫీస్ ఉంది నేను రాలేను, లేకపోతే స్టోరీ పెట్టడం వల్ల ఏం ఫరక్ పడుతుంది, మాట్లాడడం వల్ల ఏం ఫరక్ పడుతుంది, హౌ డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ ట్రస్ట్ మీ, ఏం ఫరక్ పడుతుంది అని ఆగిపోవడం ఇస్ ద ఫస్ట్ ఎవర్ స్టూపిడ్ థింగ్ దట్ వీ ఆల్వేస్ డూ ఏమో అని నా ఫీలింగ్ అనమాట. ఈవెన్ వీ కుడ్ స్పేర్ సమ్ టైమ్ టు టాక్ అబౌట్ ఇట్, ఈవెన్ సమ్ స్పేర్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్, ఐ థింక్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో ఐ నో ఎక్కడున్నా సరే ఇండియా మీద కాస్త ప్రేమ, కాస్త లాంగింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దిస్ కమ్యూనిటీ స్టిల్ గ్రోయింగ్, తెలుగు వాళ్ళు ఇండియన్స్ అందరూ గ్రోయింగ్ కాబట్టి ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. and what do you have, what are you feeling about it, and have a conversation around it. Okay, on that note, I want you to think on this morning. Only on Radio Survey 107.9 HD3 Dallas, number one radio station, and the OG Telugu radio station of Dallas.

Yes, Dev Dhanadhana Vinash to DFW Morning Vibes and Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. అండ్ ఈ టైంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుతూ ముందుకెళ్ళాలి అని అంటే మన నేను యాక్చువల్లీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐకి సంబంధించి నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేమో అని అనిపించింది అనమాట. ఆల్మోస్ట్ మన రిటైర్మెంట్ అంట, వెళ్ళిపోతున్నాడంట, ఇదే లాస్ట్ మ్యాచ్ అంట, అన్ని అంటాలు వినేసి నేను కూడా ఓకే నిజంగానే అంటాట అని చెప్పి అనుకున్నాను అనమాట. బట్ ద వే నిన్నటి మ్యాచ్ విషయంలో అస్సలు అంటే దగ్గర దాకా రావడం మంచిగా అనిపించింది. బట్ దిస్ మూమెంట్ వేర్ రోహిత్ శర్మ యునో స్కోర్డ్ హిస్ 100, మైండ్ బ్లో అయిపోయింది నాకు. ఓకే, హీఈస్ ఎగ్జాక్ట్లీ 39 ఇయర్ ఓల్డ్ 81 డేస్. నాకు తెలిసి 10 ఇయర్స్ బ్యాక్ నిజంగా ప్లేయర్స్ ఎవరైనా సరే 34 దాటి ప్లే చేస్తున్నారంటే వాళ్ళని చాలా చాలా ఓల్డ్ గా ఎంగేజ్ అయిపోయింది, ఇంకెళ్ళి పంపించేయాలి అనుకున్న జోన్ లో ఉంటారు. ఓకే, but this man when he decides he want to score a century he will do. Okay, adu konja regular ga kuda bond than anukuntunna, but still yeah man at the age of 39 he did what he could do. Adi see enni aina kuda janalandaru you know fans andaru kuda inkoka world cup daga unte baaguntundad antu endantu ani cheppadu antavarku avutunna teliyadu gaani, but still having said that ఏం ఆడారు మాస్టర్ ఫస్ట్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టడం హైలైట్ విషయం అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కలిపి ఆడడం మూమెంట్ ఏదైతుందో బాగుంది. అది కొన్ని కొన్ని కొన్ని విషయాలు ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, కొన్ని విషయాలు ఇట్స్ సంథింగ్ మోర్ దెన్ దట్, డెఫినెట్లీ సంథింగ్ మోర్ దెన్ దట్. దిస్ మూమెంట్ వాజ్ లైక్ దాట్. అది సో ఏం ఆడగామంట ఇచ్చి పడేసిన బ్యాటింగ్ బ్యాటింగ్ కి ఆ స్ట్రోక్స్ కి అసలు ఈ అన్ని డైరెక్షన్ లార్డ్స్ లో కొట్టి అంటే హిస్టరీని రీరైట్ చేయడం, ద ఫస్ట్ ఎవర్ బ్యాట్స్మెన్ ఇండియన్ బ్యాట్స్మెన్ టు స్కోర్ సెంచరీ అనే థింగ్నే రీరైట్ చేయడం అంటే అది మామూలు విషయం కానీ కాదు. సో కొంచెం నిన్న మ్యాచ్ మిస్ అయితే మాత్రం హైలైట్స్ ఒకసారి వెళ్ళి మళ్ళీ చూసుకోండి ఏమన్నా వేసాడు ఆ బ్యాటింగ్. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైనా వింటుంటే గనక ఎట్లా అనిపించింది మాస్టరు, అంటే రిటైర్మెంట్ న్యూస్ లాంటి న్యూస్ లు విని సడన్ గా సెంచరీ విని అండ్ హీస్ బ్యాక్ అని చెప్పి నేషనల్ మీడియా అంతా రాస్తూ మొత్తం ప్రపంచంతో మాట్లాడుతూ అంటే ఎలా అనిపించింది టెల్ మీ. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru manchi dosti news unnaithe matram.

0: నాకు నేను మా కజిన్ మాట్లాడుకుంటే ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ గనక నిజంగా ఇండియా ఓడిపోతే ఫస్ట్ పిక్ వేసేది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కాదు గౌతమ్ గంభీర్ అని అన్నారు అనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఐ డోంట్ నో వై.
1: నో దే గోయింగ్ టు స్టే ఫర్ వరల్డ్ కప్ అండి. సౌత్ ఆఫ్రికా రైట్ ఎక్స్పీరియన్స్.
0: అవును
1: నిజంగా చాలా బాగా అనిపించింది రోకో ఆడుతుంటే.
0: అది
1: బోత్ ఆర్ డిఫరెంట్ ఈవెన్ దో వి లాస్ట్ ద మ్యాచ్ బట్ ఇట్స్ రియల్లీ వర్త్ వాచింగ్ ద మ్యాచ్.
0: నిజంగా సౌత్ ఆఫ్రికా కనుక సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ అయ్యి 2003లో జరిగిన ప్రాబ్లమ్ ఇప్పుడు కనుక వీళ్ళు సాల్వ్ చేశారంటే అసలు ఎంత ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్.
1: కానీ మనకి వీఆర్ మిస్సింగ్ హార్దిక్ పాండ్యా ఆల్సో సార్. ఆల్రౌండర్ వి నీడ్.
0: అవును డెఫినెట్లీ డెఫినెట్లీ.
1: మరి ఘోరంగా ఉంది అసలు నిన్న
0: అంటే వాళ్ళు అసలు వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది అర్థం కావట్లేదు సార్. కొన్నిసార్లు నేను సార్ సర్ప్రైజ్ అవుతున్నా బౌలింగ్ విషయంలో అది ఎక్స్పెరిమెంటింగ్ అనుకోవాలో లేకపోతే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనుకోవాలో నాకు అసలు జెన్యున్
1: అనిపిస్తుంది. వీళ్ళు ఇంజరీ చేస్తున్నారు సార్ ప్రతిసారి ఎవరో ఒకటి ఇంజరీ అయిపోతున్నారు అన్నమాట. బౌలింగ్ బుమ్రా ఇంజరీ అయ్యాడు అంతకుముందు
0: షమ్మి కూడా సమ్ ఎక్స్టెంట్ హీ వాజ్ బికాస్ ఆఫ్ ఇంజురీ కొన్ని రోజులు లేడు ఇంకో రోజులు మనోళ్ళు సెలెక్ట్ చేయలేదు. ఇట్లా చాలా
1: సిరాజ్ ఇస్ వెరీ గుడ్ బౌలర్ సార్. ఇప్పుడు చూసారా వాళ్ళు బౌలర్స్ అందరూ టెస్ట్ మ్యాచ్ బౌలర్స్ ఆడు టెస్ట్ బౌల్ బౌలర్లు సిరాజ్ వీళ్ళందరూ ఏమయ్యారు.
0: అవును
1: అందుకే కాల్ చేశాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రోహిత్ అండ్ కోహ్లీ.
0: Yes,
1: I'm actually a big fan of Pushli, but I like Rohit also.
0: Yes, yes. Ichi vade sir, madam. Nenu matram. I'm so happy, sir. Please continue listening. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.
1: Thank you.
0: Thank you, sir. Thank you. Thank you so much, Andy. Thank you, Balaji.
1: Thank you,
0: sir. Thank you, sir. Okay. Thank you, Andy.
1: Bye.
0: అది ఈ రోజు బిర్యానీ ఆర్డర్ చేసుకుందాం మరి దోస్తీ పాట కంటిన్యూ.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas, the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
11: Yes, we are back. Dev Danat Dana Vinash Todi of W Morning Vibes in Haruani on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Winter. Okay, FIFA ki sambandhinchi hadavidi anta ayipoyindi. Okay, finally the World Cup has ended and Spain nikkindi and they will have that happiness getting continued for a while. And definitely ఇంకో పక్క ఏమో అయ్యగారు కూడా హిట్ కొట్టారు, లెనిన్ సినిమా హిట్ అయింది. బట్ వీటన్నిటి మధ్యలో ఒక క్యూట్ షార్ట్ ఫిలిం మీ ఆర్జే అవినాష్ కూడా చేశాడు. ఓకే, DFW మార్నింగ్ వైబ్స్ లో ప్రతిరోజు మీకు వినబడే అవినాష్ ఒక షార్ట్ ఫిలిం చేశాడు. దాని పేరు అనగనగా ఓ శుక్రవారం. ఓకే, సో ఫ్రైడే రోజు ఏమైంది ఏంటి అని ఒక స్టోరీ. సో బేసిక్ గా ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. ఎస్ఆర్ హీరోయిన్ ఇంద్రజా గారు ప్లేడ్ ద లీడ్ అండ్ మోహన్ అనంకమ్మ లీడ్ అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై యువర్ స్టోరీ అవినాష్ మంచిరాజు. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ ద సాంగ్ ఇస్ ఆన్ ఇస్ ఇన్ అవర్ డేటాబేస్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఐ విల్ ట్రై టు ప్లే ఇట్ జస్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వైబ్ ఆఫ్ ద సాంగ్. ఓకే ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్, ఐఎమ్ ప్లేయింగ్ ఇట్. ఇట్ ఈస్ రఫ్గా ఒక 1 మినిట్ ఉంటుంది, అది అయ్యాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే, దాని గురించి అసలు వాట్ హ్యాపెన్ బిహైండ్ ద స్టోరీ కొంచెం మాట్లాడదాం. బట్ యా, దిస్ ఇస్ ద సాంగ్, ప్లీజ్ గో అహెడ్.

So this is the song from my short film, and it is available in the database, and I played it. Yeah. So కొంచెం టైం దొరికితే ఈ రోజు సాయంత్రం కేటాయించి ఈటీవీ లో చూడండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు సే అబౌట్ ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. అండ్ యా, ఇన్స్టాగ్రామ్ లో అవినాష్ మంచిరాజ్ ఇస్ మై హ్యాండిల్. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ అనదర్ ట్రాక్ ఫర్ యూ టు రిలాక్స్ ఫర్ వైల్. అండ్ యా, మాట్లాడదాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. మళ్ళీ చెప్తున్నా, 9726361966. అండ్ షార్ట్ ఫిల్మ్ పేరు అనగనగ శుక్రవారం. ఇట్స్ అవైలబుల్ ఆన్ ఈటీవీ పిన్ అది. ఓకే, మంచి పాట మీకోసం.

Yes, we are back. Dev Dhanadhana Vinash Show, DFW Morning Vibes, and only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station, and the OG Telugu radio station of Dallas. ఒడిస్సీ సినిమా నేను చూడలేదు కానీ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు అసలు ఏ రేంజ్ లో చెప్తున్నారంటే మెంటల్ మ్యాక్స్ ఉందన్నమాట. నాకైతే మాత్రం బో మామూలు హడావిడి కాదయ్యా, లిటరలీ వాళ్ళు అంటే కొన్ని కాల్స్ దట్ హీ టుక్ అసలు వాస్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పారు అనమాట. సో ఎవరైనా కొంచెం ట్రాయ్ స్టోరీస్ ఆల్రెడీ తెలిసి చిన్నప్పుడు నాటేళ్ళు చదువుకుని అది కొంచెం లైవ్ లో చూద్దాం, చాలా ఎక్సైట్ అవుదాం హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ క్రిస్టోఫర్ నోలన్ వర్షన్ ఆఫ్ ఇట్ డెఫినెట్లీ బ్యాట్మెన్ చాలా సార్లు చూసుంటారు, బట్ డార్క్ నైట్ ఇస్ డిఫరెంట్. అలాగా హౌ డూ యూ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అనేది ఒకసారి కుదిరితే టైం తీసుకుని చూడండి. అండ్ హాలీవుడ్ ప్రేక్షకులకి ఇంకొక ఎక్సైటింగ్ అండ్ మైండ్ మత్తిపోయే న్యూస్ ఏంటి అని అంటే అవెంజర్స్ డూమ్ డే ట్రైలర్ ఇస్ హియర్. అది Avengers Doomsday trailer is here. In case mere English lo vintanu ante I will play it for you. Okay, here goes the trailer of Avengers Doomsday trailer, and let's hear it.

అంతే అంతే థియేటర్లు తగలబడిపోయే ఎనర్జీ అనమాట అది సంగతి. ఆన్ దాట్ నోట్ నేను వెళ్లే ముందు రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే అయ్యే ముందు హాట్స్టార్ లో ఒక ఇన్ కేస్ మీరు థియేటర్లో చూడకపోతే మా ఇంటి బంగారం ఈజ్ యాక్చువల్లీ స్ట్రీమింగ్. టుడే 17 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఇట్స్ బిన్ 3 డేస్ ఇట్స్ లైవ్ అండ్ కొద్ది రోజుల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రిలీజ్ ఉంది, అదేంటో చెప్తాను. వెన్ ఇట్ ఈస్ గెటింగ్ రిలీజ్ ఇప్పుడే ముందే చెప్తే ఎక్సైట్మెంట్ తగ్గిపోతుందని ఫీలింగ్ లో ఉన్నా. బట్ మా ఇంటి బంగారం చూసినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే టిపికల్ హీరో ఒక్కొన్న ఒక స్టోరీ, ఒక టిపికల్ హీరో కొన్న స్టోరీ, జస్ట్ రీప్లేస్ దట్ హీరో విత్ అ హీరోయిన్. యూ విల్ హ్యావ్ ఆల్ ద మాస్ ఎలిమెంట్స్. డెఫినెట్లీ మీకు సమంత గారు నచ్చితే యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం టు ద కోర్. అది సో ఆన్ దాట్ నోట్ ఫీఫాలో స్పెయిన్ కి కంగ్రాట్స్ చెప్పండి అండ్ పక్కన రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు ఆనందపడండి. అండ్ ఈటీవీ లో నేను డైరెక్ట్ చేసిన షార్ట్ ఫిలిం ఉంది అనగనక శుక్రవారం చూడండి. హాట్స్టార్ లో కూడా మా ఇంటి బంగారం ఉంది, లుక్ చేయండి. అండ్ మండేని ఎంజాయ్ చేయండి, బుద్ధిగా పని చేసుకోండి అండ్ టైం ఇంటికి రండి. ఓకేనా? అది మ్యాటర్. ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు మీకోసం వెళ్లే ముందు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఈ మధ్యన వినలేదు, కొంచెం మోటివేషన్ కావాలనిపిస్తుంది. పారడైజ్ నుంచి ఒక పాట వస్తుంది, దాని తర్వాత కొరియన్ కనకరాజు కొత్త సాంగ్ వచ్చింది, అది కూడా ప్లే చేస్తాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్,
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
4: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
4: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
5: ee weekend groceries nu teeskostava?
6: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
5: Relax, swadeshi undi kada. Fresh veggies and spices e kaadu, mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes. Just smooth shopping, because grocery lo kuda tension kaadu, trust kavali.
7: Daily needs, festival shopping, unexpected guests, handle it Swadeshi way.
5: Swadeshi Groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
8: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: the leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
7: Yes. ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
8: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachikaters.com.
9: Oi, lunch ke kadkana veldama? Sorry. ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరెప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఈస్ always within reach.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం?
6: ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
11: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
12: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
11: ఎస్,
12: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
10: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
11: What is this address again?
10: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaterers.com.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?
10: Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vala highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. దే సే అ వే to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ Holland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Villas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast taka. Sri Krishna Villas gives you a space where conversations flow, hearts relax and every bite feels like home. Sri Krishna Villas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

சரணமையப்பா பள்ளிக்கட்டு.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
7: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
6: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Market Place Boulevard, Suite 110, Irving.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
10: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
11: నేను ఏం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
12: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
12: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలీ, బిస్మిల్ దబా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఎందుకు రోగ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. Fresh, delicious and made with care. A2BTexas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Mera tumhara hamara pyar, sabka favorite India Bazaar.
1: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us. And now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
8: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజన్లెట్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
12: ఇది కథానిక. హాయ్ హలో, అందరికి నమస్కారం. నేను మీ జేస్వి. మీ అందరి మనసుల్ని అలా ఆకట్టుకోబోతున్నటువంటి ఆ బ్యూటిఫుల్ సింగర్ ఎవరో తెలుసుకోవాలనుందా? చెప్పాలని నాకు కూడా అంతే ఆతృతగా ఉంది బాస్. కానీ ఆ సింగర్ గురించి ఇంత సింపుల్ ఇంట్రొడక్షన్ అయితే మీ జేస్వి ఇవ్వదు. అండ్ ప్రియర్ టు దట్, తనకి నాకు చాలా మంచి బ్యూటిఫుల్ బాండింగ్ ఉంది. అసలు ఆ స్పెషల్ అంతా కూడా ఈ ఎపిసోడ్ లోనే మీరు వింటారు. ఇంతకీ ఒక విషయం బాస్, తను తమన్ దగ్గర పనిచేసింది, డిఎస్పి గారి దగ్గర పనిచేసింది, యువన్ శంకర్ రాజా గారి దగ్గర పనిచేసింది. ఇంకా చెప్పాలి అంటే తన అసలు డెబ్యూ సాంగే ఆ పాట ఎంతో మంది ఆడపిల్లల మనసుని దోచి ఇప్పటికీ ఎప్పటికీ తన పేరు తలిస్తే ఆ పాటే గుర్తొస్తుంది. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా? హే

0: ఇది కథానిక.
1: హాయ్ స్వీట్ హార్ట్.
2: హలో జయశ్రీ, ఎలా ఉన్నావు?
1: సూపర్ ఉన్నాను, నువ్వెలా ఉన్నావు?
2: బాగున్నాను వైష్ణవి.
1: ఇవాళ నీ రాకతో నా మనసు ఆనందంతో టీమ్ మా డాన్స్ చేస్తుంది. అందుకని నీకోసం ప్రత్యేకంగా బాగా ఆలోచించి ఒక కవిత రాశాను.
2: కానీ
1: నీ పేరు శృతిరంజని, నీ పాట జనరంజని, నీ నవ్వు మనోరంజని, అండ్ నువ్వే మా పాలిట సంతోష స్వర రంజని. ఎలా ఉంది?
2: మామూలుగా లేదు,
1: సూపర్ ఉంది కదా,
2: వేరే లెవెల్.
1: థ్యాంక్స్ లాట్ మై బేబీ.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: ఇవాళ మన అందరితో ద వెరీ చార్మింగ్ అండ్ టాలెంటెడ్ శృతి రంజని ఇస్ హియర్ విత్ ద షో.
3: హలో ఎవ్రీవన్, దోస్ ఆర్ లిసనింగ్ టు దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైష్ణవి, నన్ను పిలిచి ఇంత మంచిగా మాట్లాడిస్తున్నందుకు.
1: థ్యాంక్ యూ. అండ్ మీకోసం ఒక వెరీ స్మాల్ డెడికేషన్ ఫ్రమ్ మై సైడ్,
3: ప్లీజ్.
1: నేనిలా నీతో నిడిలా దరిచేరాను ఇవాళ నీ పాట ఆలకించగా. కానీ లిరిక్స్ మార్చేశాను, ఎందుకంటే ఇందులో రెండు పాటలు ఉన్నాయి. హే నేలిల ఒకటి, రెండు దరిచేరవ ఒకటి జావలి. అండ్ వన్ మోర్ థింగ్, నీ పాటతో ఆ మురారిని సైతం మెప్పించి వరుడు కావలనులో వడ్డానం పాటతో అందరి మనసుని చుట్టేసి థీమ్ ఆఫ్ మిస్ ఇండియా వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ పాడారు శృతి. సో ఈ ఫీలింగ్ ఎలా ఉంది?
3: ప్రివిలేజ్డ్ యాక్చువల్లీ. నేను ఏ రోజు నా ప్లేబ్యాక్ సింగింగ్ లోకి వస్తాను చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ క్లాసికల్ సింగింగ్ అదే మెయిన్ కెరియర్ గా తీసుకుంటా అనుకున్నా, బట్ దెన్ ప్లేబ్యాక్ స్టార్ట్ చేసి చిన్న చిన్నగా నవ్ దట్ ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ యా వెరీ హ్యాపీ, వెరీ ఫార్చునేట్.
0: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: అండ్ శృతిరంజని అంటే ఒక పేరు మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి రాగం కదా.
2: అవును.
1: మరి ఈ రాగానికి ప్రాణం పోసిన జనని జనకులు మోధుమూడి సుధాకర్ గారు అండ్ అలాగే అంజనా సుధాకర్ గారు కదా.
2: అవును.
1: ఒక మంచి కీర్తన ఈ పాటతో వాళ్ళని సత్కరించాలని నేనైతే కోరుకుంటున్నాను.
2: ఓకే, తప్పకుండా. సో నా పేరు చెప్పినట్టు రాగం అది ఒక వివాది రాగం అండ్ ఆల్సో అపరూప రాగం అంటారు దాన్ని. అలా అపరూప రాగాల్లో చారా స్వామి చాలా కొన్ని కీర్తనలు రాశారు. సో అందులో ఒక కీర్తన పాడతాను శృతిరంజని రాగంలో.
1: తప్పకుండా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోస.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అన్ని పెట్టుకున్నాను రా. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
5: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: శృతి, మీ చైల్డ్హుడ్ ఏంటి? అసలు ఎలా జరిగింది
8: చైల్డ్హుడ్?
7: అంటే ఎలా ఉండింది?
8: ఎలా ఉండింది చైల్డ్హుడ్? ఒక్కతే కూతుర్ని నేను మా ఇంట్లో. సో అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఎవరు లేరు. దాంతో మోస్ట్ ప్యాంపర్డ్, ఆబ్వియస్లీ మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ గా ఉన్నాను. అండ్ అడిగింది అడిగినట్టు ఇలా అమ్మ నాన్న చేసేవాళ్ళు. ఇప్పటికీ అలాగే చేస్తారు, బట్ చిన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉండేది. సో అందరిలాగానే
7: ఒకళ్ళ,
8: అంతే గారాల పట్టి. కానీ ఒక్కళ్ళే ఉంటే అదే ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదని చిన్నప్పుడు అస్సలు నేర్చుకునేదాన్ని కాదు. కూర్చుని నాన్న దగ్గర సంగీతం నేర్చుకుంటే ఏం నేర్చుకోను, నాకొద్దు ఇట్లాంటివన్నీ అనేదాన్ని. బట్ ఈవెన్చువల్లీ తెలిసి వచ్చింది నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. యా, అలా స్టార్ట్ చేశాను నేర్చుకోవడం నాన్న దగ్గర ఫస్ట్, తర్వాత ఫస్ట్ అమ్మ దగ్గర, తర్వాత నాన్న దగ్గర, తర్వాత ఇద్దరు దగ్గర, అట్లా స్టార్ట్ అయింది. తర్వాత
7: ఏజ్ లో స్టార్ట్ చేసావు నేర్చుకోవడం సీరియస్?
8: చిన్నప్పటి నుంచి వినడం అయితే అలవాటు. 4 ఇయర్స్ కి మా నాన్న చెప్తారు ఏదో కీర్తన పాడేవు స్టేజ్ మీద అని. అది నాకు గుర్తులేదు, కానీ ఒక మేబీ 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసా సరిగ్గా నేర్చుకోవడం, సరళి స్వరాలు, జంటలు, గీతాలు, వర్ణాలు అలాగా. తర్వాత కచేరీ ఫస్ట్ టైం ఒక 12 ఇయర్స్, 9 ఇయర్స్ కి ఫస్ట్ కచేరీ చేశాను. బట్ అది బట్ 12 ఇయర్స్ కి రాగంతానం పల్లవి, 16 కి రాగంతానం పల్లవి అన్ని పాడాను. ఆల్ క్రెడిట్ టు మై పేరెంట్స్, వాళ్ళు లేకపోతే ఏమి అయ్యేది కాదు ఇందులో.
9: ఇది కథానిక.
3: స్టే ట్యూన్డ్ టు ద కాన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: అండ్ హౌ అబౌట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్? అమ్మమ్మ తాతయ్య ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది?
2: పేరెంట్స్ వెరీ, అంటే థ్యాంక్స్, గుర్తు చేసినందుకు థ్యాంక్స్ ఫస్ట్. అమ్మమ్మ తాతయ్య వాళ్ళిద్దరు మ్యూజిక్ లవర్స్ బేసిక్ గా, బట్ నాన్న సైడ్ ఫాదర్ అంటే మా తాతయ్య నాన్న, వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన చిన్నప్పటి నుంచి అంటే మా నాన్నకన్నా ఎక్కువ ఇన్స్పైర్ చేసింది తాతయ్య అని చెప్పచ్చు. ఎందుకంటే నేను నేర్చుకోవడం పాడటం కన్నా ఎక్కువ వినేదాన్ని తెలియకుండా. సో మా తాతయ్య దగ్గర కొన్ని వేల క్యాసెట్లు ఎప్పటిప్పటి నుంచో, నారాయణరావు వ్యాస్ గారు హిందుస్థానీ, అలా ఒక జానర్ ఆఫ్ మ్యూజిక్ కాదు హిందుస్థానీ, నారాయణరావు వ్యాస్ గారు, కర్ణాటక సంగీతం బాలమురళి గారు, ముందర ఎక్కడి నుంచో వాళ్ళందరివి, బాలమురళి గారివి, ఇంకా తర్వాత తరాల వాళ్ళవి అందరివి. అట్ ద సేమ్ టైమ్ ఇన్స్ట్రుమెంట్స్, మళ్ళీ ఫ్లూట్, వయలిన్, బీనా, సాక్సోఫోన్ ఒకటి కాదు, అన్ని అన్ని ఉండేవి. అలా కాకుండా మళ్ళీ ఫిల్మ్ మ్యూజిక్, ఎల్ఆర్ఈశ్వరి గారి పాటలు, అసలు ఒక్కటి కాదు, మొత్తం ఎన్నుంటే అన్ని అన్ని రకాలు వినిపించేవాళ్ళు అనమాట నాకు. సో అలా వినడం వల్ల రాగాలు, డిఫరెంట్ జానర్ ఆఫ్ మ్యూజిక్ ఎలా వినాలి, టేస్ట్ డెవలప్ అవ్వడం, ఫస్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ టేస్ట్ డెవలపింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఏది విన్నాము, ఎలాంటివి విన్నాము, అవి చాలా ఇన్స్పైర్ చేసేవాళ్ళని ఇప్పుడు. సో అవన్నీ తాతయ్య దగ్గర విని నేర్చుకోవడం, ఆయన రాగాలు ఇది ఏం రాగం అని అడిగితే ఏదో ఏదో వచ్చింది చెప్పడం, తర్వాత ఆయన కరెక్ట్ చేయడం, అలా అసలు రాగాలు ఐడెంటిఫికేషన్ ఇలాంటివన్నీ తెలిసాయి నాకు. సో ఆల్ క్రెడిట్స్ టు మై తాతయ్య ఫస్ట్.
1: ఈ తాతయ్య పేరు చెప్పలేదు?
2: సోమశేఖర్ రావు.
1: స్వీట్. కానీ చిన్నప్పుడు అలా విని మీ మైండ్ లో ఇప్పటికీ గుర్తుండిపోయిన పాట ఏదైనా ఉందా?
2: చాలా ఉన్నాయి.
1: Can you sing one for us?
2: Sure, sure. Okay, Hindustani Abhang Muntundi, Narayana Vyas Gariji.
1: Please.
2: Shyama Sundara Madana Mohana, Shyama Sundara Madana Mohana, Shyama Sundara Madana.

0: शोभम संग पूर्ण रहो कौन जाए श्याम सुंदर मदन मोहन श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर श्याम सुंदर मदन मोहन. చాలా బాగుంటుంది. ఆయన ఒక 1 మినిట్ పాటు ఒక గమకాన్ని అంటారు, అంటే లైక్ 1 మినిట్ అట్టే స్ట్రెచ్ ఆయన ఊపిరి తీసుకోకుండా అంటారు. అందులో 1% కూడా పాడలేదు. యా అమేజింగ్. యా
1: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: మీ ఫస్ట్ రియాలిటీ షో ఏంటి? ఫిలిం పాడతా తీగ.
2: పాడతా తీగ.
1: అండ్ పాడిన ఫస్ట్ పాట పాడతా తీగలు
2: అది ఒక మొనాటనస్ గా వన్ ఆఫ్ ద కామన్ సాంగ్స్
1: పేటెంట్
2: పేటెంట్.
1: అండ్ ఈ సాంగ్ వెనక లైక్ ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ లైక్ రిహార్సల్ టైమ్ లో?
2: ఈ నేను చిన్నప్పుడు వాణిజ్యరామ్ గారి పాటలు బాగా వినేదాన్ని. అంటే నాకు రేంజ్ అస్సలు పలికేది కాదు చిన్నప్పుడు, అంతా బేస్ వాయిస్ ఇప్పటికే అంతే విపరీతంగా రేంజ్. అంటే అట్లా ఎఫ్ షార్పులు అవి పాడలేను అనమాట, డి షార్ప్ వరకు, డి షార్ప్ వరకు వెళ్తుంది, ఎఫ్ ఇంకా జి షార్పులు ఆ పైన అవి కొంచెం కష్టం. సో అది వాణిజ్యరామ్ గారి గొంతు వింటే అబ్బాయి ఇవిడు ఎలా పాడేస్తుంది, ఇట్లా ఎక్కడంటే అక్కడ ఎలా పాడేస్తున్నారు అనుకునేదాన్ని. అయితే యాజ్ ఇట్ ఈస్ గా ఇమిటేట్ చేసేదాన్ని వాణిజ్యరామ్ గారిని, ఆవిడ ఎట్లా పాడితే అలా అనమాట. సో ఈ పాట నేర్చుకుంటున్నప్పుడు నాకు అసలు తెలీదు, నేనేమో జీలో కింద తెలియరా నేర్చుకుంటున్నా నేను, ఆవిడేమో దీని పైన వాడుతున్నారు ఎగ్జాక్ట్ గా కింద షడ్జమంలో వాడుతుంటే ఆవిడ పై షడ్జమంలో వాడుతున్నారు. నేను అప్పుడు ఆవిడ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ స్టేజ్ మీద ఆల్మోస్ట్ ఆవిడలాగే పాడాను. కింద వాడుతున్నా సరే ఆవిడ ఇమిటేట్ చేసుకుంటూ ఆవిడ పైన అయితే ఎలాంటి డైనమిక్స్ తో వాడతారో అదంతా పాడితే విశ్వనాథ్ గారు, కె విశ్వనాథ్ గారు అసలు జడ్జిగా వచ్చారు. ఆయన ఈ అమ్మాయి మందర స్థాయిలో వాణిజ్యరామ్ లాగా పాడుతున్నారు,
1: ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్. ఒక డైరెక్టర్ కి నువ్వు ఒక సవాల్ చేసి అది మళ్ళీ పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నావు చూడు, ఇది నీకు మాత్రమే సాటిస్ఫై.
2: అప్పటి నుంచి అందరూ అది పాడతా తీగ సెట్ లో, నేను జస్ట్ 6 ఎపిసోడ్స్ అన్నా, బికాస్ అది ఒక డిఫరెంట్ వాయిస్ అందరిలోకి నేను యంగెస్ట్ అప్పుడు పాడతా తీగ మా బ్యాచ్ లో. అయితే అదొక రకమైన మారుతున్న గొంతు ఉంటుంది చూడు, బొంగురు గొంతు నుంచి మామూలు గొంతుకు వస్తున్న ఆ స్టేజ్ లో ఉన్నాను అనమాట. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇమిటేట్ చేసేదాన్ని విపరీతంగా వాణిజ్యరామ్ గారిని. సో అదొక వన్ వెరీ ఫన్ మూమెంట్, బికాస్ ఎవరు వచ్చినా అవి ఇమిటేట్ చేసి ఆ స్టేజ్ గా పాడేదాన్ని అనమాట.
1: అంటే నీకు మందర గొంతు వాణిజ్యరామ్ పేరు
2: ఇప్పుడు ఈ మధ్య కొంచెం పైన కూడా ఆవిడలాగే పాడుతుందా అని పేరు వస్తుంది. బట్ అది
1: అంత జనరంజకమైన పాటని నువ్వు ఇలాగా మనసు పాడి నటించడం అనేది.
0: ఇది కథానిక. స్టే ట్యూన్ టు ద కన్వర్సేషన్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తోంది, జనాలు బీవత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: ఇది కథానిక.
1: మీ బ్యాచ్ లో నా కంటెస్టెంట్ ఎవరు గుర్తున్నారా?
2: గుర్తున్నారు. నేను లిప్సికా ఉండింది నాతో పాటు.
1: ఓకే.
2: తర్వాత మౌనిమ నాతో పాటే ఉండింది. సబీహా అని ఒక సబీహా ఉండేది. యా, సో అందరూ వెరీ ఫైన్ వాయిసెస్. ఇట్లా
1: రిహార్సల్ టైమ్ లో చాలా ఫన్ ఉండేది కదా?
2: చాలా ఫన్ బాబోయ్. నేను విజయవాడ నుంచి అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసి మళ్ళీ వెనక్కి విజయవాడ వచ్చి, నేను చదువుతూ అప్పుడు 9th క్లాస్, నేను ఢిల్లీ వచ్చి ఎగ్జామ్స్ టెన్షన్ ఒకటి కాదు.
1: స్కూల్లో ఒక మినీ సెలబ్రిటీ కదా
2: ఆల్మోస్ట్.
1: అంటే స్కూల్కి వెళ్తే మన్ని ఎంత స్పెషల్ గా చూసేవారు. ఇవాళ శృతి వచ్చిందిరా, ఇవాళ శృతి వచ్చింది. అండ్ కమింగ్ బ్యాక్ టు క్లాసికల్ గా కూడా ఒక రియాలిటీ షోలో నువ్వు పార్టిసిపేట్ చేశావు.
2: క్లాసికల్ గా
1: స్వర సమరం,
2: స్వర సమరం స్వరరాగ సుధ రెండిట్లో పాటిస్తాను. స్వర సమరం ఫైనల్స్ వరకు వెళ్ళాను, స్వరరాగ సుధ క్విట్ చేశాను. ఎందుకంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, యా కేర్యూలో ఎగ్జామ్స్ కోసమని క్విట్ చేశాను. బట్ స్వర సమరం ఫైనల్స్ వరకు వచ్చాను.
0: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ది కథానిక.
1: ఏది నీకు ఎక్కువ కంఫర్ట్ జోన్ అనిపించింది అంటే, అఫ్ కోర్స్ క్లాసికల్ నీ పుట్టిల్లు, సినిమా కూడా నీకు అది పక్కన ఉన్న కవల పిల్లలాగా క్లాసికల్, కానీ నీకు బాగా కంఫర్ట్ జోన్ అనిపించిన రియాలిటీ షో ఏది?
2: కంఫర్ట్ జోన్ నేను క్లాసికల్ అని చెప్తాను, ఎందుకంటే ప్లే బ్యాక్ ఎప్పుడు నేను రెడీ కాదు అసలు. ఫిల్మ్ మ్యూజిక్ అంటే సినిమా పాటలు పాడటానికి రెడీ కాదని నాకు చాలా తక్కువ తెలుసు, అప్పటికి ఎక్కువ వినేదాన్ని కాదు. సో ఆబ్వియస్లీ అప్పట్లో అయితే క్లాసికలే, బట్ ఇప్పుడు నన్ను అడిగితే నీదర్ ఫిల్మ్ నార్ క్లాసికల్ రెండు చాలా ఇష్టం. ఏదొచ్చినా ఈక్వల్ జస్టిస్ చేస్తాను, అంటే ప్రాక్టీస్ చేసి నా 100% దేనికైనా ఇవ్వాలి అన్నది రైట్ నౌ.
1: ఆసమ్. నీకు నచ్చిన రీసెంట్ గా నీకు బాగా నీ మైండ్ లో తిరుగుతున్న ఒక మంచి ఫిలిం సాంగ్ ఏదైనా?
2: చాలా ఉన్నాయి, సడన్ గా అడిగితే ఒక్క పాట కూడా గుర్తురావట్లేదు వైష్ణవి, నువ్వే గుర్తు చేయాలి.
1: నా కోసం మంచి రొమాంటిక్ సాంగ్ పాట.
2: ఓకే.

0: Thank you so much.
1: This is only for you.
0: కానీ నేను పోలీస్ కాదు కదే.
1: పోలీస్ లాగే నువ్వు ఇవాళ గట్టిగా ఒక ప్రోటోకాల్ రాసుకుని వచ్చావా?
0: ఎలాగైనా అది ఒక అద్వితీయమైన బంధమే.
1: అంతే మరి.
2: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: శృతి, మనం ఎన్నో జోనర్స్ పాడుతూ ఉంటాం, లైక్ యునో క్లాసికల్ అండ్ తరంగం, జావలి, అలాగే వెస్టర్న్, అందులో కూడా వివిధ రకాల జోనర్స్ పాడతాం. కానీ ఇవన్నీ ఒక సైడ్ పెట్టేస్తే లలిత సంగీతానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, రైట్? అండ్ అందులో మరీ ముఖ్యంగా భావ ప్రకటనకి ఎంతో ప్రధాన భూమిక పోషిస్తుంది లలిత సంగీతం. అండ్ ఇందులో సుధాకర్ అంకుల్ చేసినటువంటి కృషి అనిర్వచనీయం, రైట్? మరి ఈ దిశగా, అంటే ఈ లైట్ మ్యూజిక్ దిశగా మీ జర్నీ ఎలా ఉండింది?
2: లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్లే ప్లేబ్యాక్ పాడుతున్నాను అని నా ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ నాకు. ఎందుకంటే క్లాసికల్ పాడితే నీకు శృతిలో పాడుతున్నామా లేదా, లేకపోతే దాని నోటేషన్స్ ఇవి తెలుస్తాయి, కానీ భావం ఇప్పుడు ఏ వర్డ్ కి ఎంత భావం ఇవ్వాలి అవి మనం క్లాసికల్లో అలా ఎవరు పాడరు. ఇట్స్ వెరీ రేర్ గా రెండు అది కూడా అలా పాడేవాళ్ళు ఉంటారు. బట్ ఇక ఇది మన లైట్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్లే భావం అండ్ ఫీలింగ్ ఎట్లా, వాట్ ఫీలింగ్ యూ షుడ్ క్యారీ ఫర్ ఎ సాంగ్ అన్నది బాగా తెలిసింది. సో అది కూడా మళ్ళీ నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ నేర్పించేవాళ్ళు నా తాను ఆయన ట్యూన్స్ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి అమ్మ బిజీగా ఉంటుంది, నేను ఖాళీగా ఉంటాను కాబట్టి కూర్చుని అలికిడైతే చాలు ఏది పాడు అంటే అలికిడైతే చాలు అట్లా యూస్ టు కంపోజ్ అనమాట.
1: అట్లా
0: ఇది కథానిక.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళ బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఎంపాం కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా కూడా.
3: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: ఇది కథానిక.
8: ఆడియన్స్ మీకు ఒక విషయం చెప్పాలి, సినిమా పాటలు అందరికీ తెలుసు అండ్ ఘంటసాల గారు ప్రైవేట్ సాంగ్స్ కూడా చేశారు. ఇందులో భక్తి గీతాలు ఉన్నాయి. లలిత సంగీతం అనేదాన్ని, అంటే భావ ప్రకటనమైనది, భావానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది లలిత సంగీతం అంటారు. సో నాకు తెలిసి,
9: అవును.
8: సో శృతి, వాట్ యూ డిఫైన్ లైట్ మ్యూజిక్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ అంకుల్ సుధాకర్ అంకుల్ కంపోజ్ చేసిన ఒక మంచి పాట అంజనా మ్యామ్ పాడింది, మీ గొంతులో మన వాళ్ళందరి కోసం వినిపించవా?
9: తప్పకుండా. సో ఆనీలి నగరిలో అద్దాలవాడ, ఇది మా నాన్నగారి కంపోజిషన్, సో అది పాడతాను.

0: సూపర్ సాంగ్ శృతి, చాలా బాగుంది ఆనేలి నగరిలో.
1: థాంక్స్ వైష్ణవి.
0: సామవేదం షణ్ముఖ శర్మ గారు భువన భవన దీపం అనేటువంటి అద్భుతమైన పాట రాశారు ఆధ్యాత్మికంగా.
1: అవును,
0: ఈ పాట సుధాకర్ అంతులు కంపోజ్ చేశారు. అండ్ ఈ పాట గురించిన హిస్టరీ మీ మాటల్లో వినాలనుంది. అండ్ ఇది కూడా లలిత సంగీతమే.
1: హిస్టరీ అంటే నాకు తెలిసినంత వరకు ఇది రాగమాలిక. అయితే 5 రాగాల్లో కంపోజ్ చేశారు ఈ పాటని. సో ప్రతి రాగము అమ్మవారి పేరుతోనే ఉంటుంది. సో అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, భువన భవన దీపం భువనేశ్వరి రూపం వెలుగులతో విశ్వమేలు తొలి తొలి దీపం

0: బ్యూటిఫుల్ సాంగ్. నేను లిరిక్ గుర్తులేదు, తప్పులు వాడటం ఎందుకని పాడట్లేదు.
1: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

0: ఇది కథానిక.
1: సుధాకర్ అంకుల్ కి గజల్స్ అంటే చాలా ఇష్టం.
2: చాలా గులామాలి గజల్స్ మెయిన్ గా. మా ఇంట్లో కొన్ని వందల క్యాసెట్లు ఉంటాయి గులామాలి గారి పాటలు. సో వేలేమో నాకు తెలీదు.
1: అందులోంచి ఇన్స్పైర్ అయి కూడా చాలా లైట్ మ్యూజిక్ సాంగ్స్ కంపోజ్ చేశారు.
2: చాలా
1: అందులో రేయి గడిచిపోయిన
2: బ్యూటిఫుల్ సాంగ్
1: ఆ నోట్స్ ఆ క్రోమాటిక్ అరేంజ్మెంట్ మాత్రం నీకు గుర్తుంటే పల్లవి మాత్రం పాడి వింటుంది.
2: యా యా

0: అసలు ఆశ మరచి పోలేదు దగ్గర నోట్.
1: ఇంకొకటి
0: ఆశ మరచి పోయినా బాస మరచి పోలేదు రే గడిచి పోలే.
1: ఇది కథానిక. స్టే ట్యూన్డ్ టు ద కన్వర్సేషన్.

జర్రగండి జర్రగండి జర్రగండి, గూగులెత్తి కింద గుంసు వచ్చనండి. జర్రగండి.

0: ఇది కథానిక. దీని స్పెసిఫికేషన్ ఒకసారి మా కోసం, అంటే వై దిస్ నోట్ ఈస్ వెరీ స్పెషల్ అనేది ఒక ఇది ఉంటుంది. అంటే మ్యూజిక్ నోటేషన్ లో కాకుండా భావ ప్రకటన రీత్యా ఇది ఎలా స్పెషల్, అంటే మ్యూజిక్ గా అండ్ క్రోమాటిక్ నోట్ పరంగా కూడా.
1: నేను అనుకోవడం మా నాన్న ఎలా ఆలోచించుంటారంటే, ఆశ మరచిపోయినా బాస మరచిపోలేదు. సో బాస ఇస్ ప్రామిస్ కదా. ఇప్పుడు ఆ నోట్ నువ్వు మర్చిపోలేవు, ఏం చేసినా ఆ నోట్ నువ్వు తడుతూ ఉంటుంది నీ బ్రెయిన్ లో, నువ్వు నన్ను పాడు పాడు పాడు అని. మేబీ లాజికలీ అట్లా ఆలోచించలేమో అని నా ఫీలింగ్.
0: ఈ రీసెర్చ్ నిజంగా ఎక్సలెంట్ తెలుసా, అంటే ఒక పాటని అర్థం చేసుకుని పాడితే వచ్చే భావం ఏంటి అనేది ఈ డెప్త్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఐఎమ్ సో హ్యాపీ, సచ్ ఎ బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు.
1: థ్యాంక్ యూ.
0: ఇది కథానిక. స్టే ట్యూన్ టు ది కన్వర్సేషన్.

ముక్కా నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పప్పులు తగలట్టే నిప్పు నేనే.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న.
8: Ready?
7: Yes, sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Kavintalaki, Kerintalaki. Get off address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: And now, introducing a very, very new phase of Shruti Rajni to the public.
12: Ain't worry. Why mess on the... Chup, chup.
0: Music director.
12: Oh my God. Inka... Tani.
0: Ante Shruti Rajni ante oka singer ga. Andariki telusu. అండ్ అలాగే రీసెంట్ గా శృతి రంజని చేసినటువంటి చాలా వర్క్స్ లైక్ నవరసం బై శృతి రంజని గానీ, తర్వాత దరిచేరవా అనేటువంటి ఇన్స్టా 1 మినిట్ మ్యూజిక్ కానీ, పైజమా సాంగ్ కానీ, రాజకుమార కానీ, ఇలాంటి ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ శృతి రంజని పాడింది. అండ్ నవరసం సిరీస్ కూడా ఒక బ్లాక్ బస్టర్ హిస్టరీ క్రియేట్ చేసింది. మెనీ ఆఫ్ ద సింగర్స్ కాంటెంపరీగా అందరూ దాన్ని ప్రమోట్ చేశారు. ఆ కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్ థింకింగ్ ఉంది. సో శృతి, మ్యూజిక్ డైరెక్షన్ పరంగా నీ ఇన్స్పిరేషన్ ఏంటి? నువ్వు ఎందుకు అసలు ఇటువైపు రావాలనుకున్నావు?
12: కంపోజింగ్ ఎప్పటి నుంచో చాలా ఇష్టం, ఎందుకంటే నాన్నని చూస్తున్నా చిన్నప్పటి నుంచి. సో అది కంపోజింగ్ చాలా ఇష్టం, పాటంతో కలిపి. కాకపోతే ఈ ఫిల్మ్ కంపోజింగ్ అంటే కాంటెంపరీ కంపోజింగ్ ఇవి నేను ఇన్స్పైర్ అయ్యింది అంటే, కంపోజింగ్ అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఇష్టం నాకు. అది చాలా మందికి తెలీదు, చాలా ఇష్టం ప్రోగ్రామ్ చేయడం. ఒక పాటనికి ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, బికాస్ వెనక నీకు ఎంత ట్యూన్ వాల్యూ, ఆబ్వియస్లీ 100% ట్యూన్ వాల్యూ ఇంపార్టెంట్ ఒక సాంగ్ కి. బట్ దాని వెనక నువ్వు ఏం చేస్తున్నావు, నీ మ్యూజిక్ ఏంటి, అది వెరీ ఇంపార్టెంట్. నీకు నచ్చినట్టు మ్యూజిక్ ఉండాలి, లేకపోతే ట్యూన్ వాల్యూ ఉండదు. సో ప్రోగ్రామింగ్ లో ఇన్స్పైర్ చేసింది అంటే ఐ కెన్ సే తమన్ గారు, బికాస్ ఈస్ ద ఓన్లీ పర్సన్ ఐ బీన్ అసోసియేటెడ్ వెరీ క్లోజ్లీ అండ్ దగ్గర నుంచి చూసా ఆయన వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని. కంపోజింగ్ లో కూడా కూర్చోపెట్టుకుని యూస్ టు కంపోజ్ అనమాట. సో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, కంపోజింగ్ ఎలా చేయాలి, ఇదంతా ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అవుతాను నేర్చుకోవడం అట్లాగా. అండ్ ఈ ప్లేబ్యాక్ కన్నా కంపోజింగ్ ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు దేర్ మెనీ సింగర్స్ వైష్ణవి, మెనీ ఎంతమంది అంటే, అండ్ ఎవ్రీబడి సూపర్ టాలెంటెడ్. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాడుతున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు, అసలు ఆస్ట్రాకింగ్ ఉంది ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే. సో నీకు లాంజివిటీ కావాలి, నువ్వు ఇంకా ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ కెరియర్, ఉట్టి ప్లేబ్యాక్ లో ఉంటాను అనుకోవడం కొంచెం ఆలోచించాలి రైట్ నౌ అయితే. సో నీకు అండ్ ఆల్సో ఫీమేల్ కంపోజర్స్ తక్కువ, సో మై నాట్ గివ్ ఇట్ ఎ షార్ట్ అనుకున్నాను. అలా అనుకునే నవరసం మొత్తం 9 రీల్స్ ఈ లాక్డౌన్, అది అందరూ మనందరం ఎంత వర్క్ ఉన్నా కొంచెం కొంతవరకు ఖాళీగానే ఉన్నాం. సో ఆ ఖాళీ టైం ని ఇలా ఒక చిన్న అడ్వెంచర్ చేశాను అండ్ లక్కీలీ అది ఇంత వర్కౌట్ అవుతుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నవరసం 9 రీల్స్ నేనే ప్రోగ్రామ్ చేసుకున్నా, నేనే కంపోజ్ చేసుకున్నా.
1: ఇది కథానిక.

0: ఇది కథానిక.
1: సో వెల్ శృతి, మనకి మ్యూజిక్ డైరెక్షన్ అంటే కంపోజింగ్ సిట్టింగ్స్ ఉంటాయి, ఇలా ప్రోగ్రామింగ్ ఇది ఓకే, బట్ అసలు ప్రోగ్రామింగ్ ని ఈజీగా అర్థం చేసుకునేటువంటి ఒక కాంటెక్స్ట్ అసలు ఏంటి, వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ మన ఆడియన్స్ కోసం? అంటే ఒక పాట అంటే వినడం పాడేయటం కాకుండా ఈ పాట వెనక ఏంటి, ఎలా జరుగుతుంది ఈ పాట ఫైనల్ అవుట్పుట్ రావడానికి అన్న ఎలిమెంట్స్ ని ఒకసారి క్లియర్ గా చెప్తాను.
2: సో మనం ఫస్ట్ ట్యూన్ అనుకుంటాం, తననా తిననా తననా అని ఏదో అనుకుంటాము, దాని వెనకాల నీకు ఒక మెలడీ ప్రోగ్రామింగ్ ఉంటుంది, రిధమ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. దానికి ఇప్పుడు రిధమ్ నీకు ఏది కావాలి, ఇండియన్ వెస్టర్న్, దర్ సో మెనీ జానర్స్ అని చెప్పలేను ఇది అది అని. సో దాని రిధమ్ ఎట్లా కావాలి, రిధమ్ అయిపోయాక మెలడీ ప్రోగ్రామింగ్, వెనక కార్డ్స్ వేస్తాము లేకపోతే సింత్లు వేస్తాము లేకపోతే జస్ట్ ఒక యాపిల్ లూప్ వాడతాము, వెరీ సింపుల్. సో దాన్ని మధ్యలో ఒక హిట్ పాయింట్ ఉండాలి పాటకి. ఇప్పుడు పాట అలా వెళ్ళిపోతే వినలు ఎవ్వరు కొడుతుంది మనకి. సో పాటకు ఒక హిట్ పాయింట్ ఉండాలి, ఒక పాయింట్ లో ఓ ఇక్కడ పాట రైజ్ అయితే వింటారు, ఎక్కడ బోర్ కొట్టేస్తోంది. మాక్సిమం మనం ఎంతవరకు వినగలం అంటే 40 seconds వరకే ఒక సాంగ్ ని కంటిన్యూస్ గా వినగలం. 41st second బోర్ కొట్టేస్తుంది ఆ పాట. సో 41st second దగ్గర మనకు ఒక హై కావాలి సాంగ్ కి. సో ఇవన్నీ అంతా కలుపుకుని ఒక 2.5-3 minutes సాంగ్ వస్తుంది. ఆ తర్వాత లైవ్ తీసుకుంటాం, దానికి బేస్ లైవ్ కావాలా లేకపోతే గిటార్ లైవ్ కావాలా లేకపోతే పర్కషన్ లైవ్ కావాలా, ఫ్లూట్ కావాలా, ఇంకోటి కావాలి, ఇంకోటి అన్ని యాడ్ చేస్తాం. అన్ని యాడ్ చేశాక దెన్ కమ్స్ ద సింగర్. ఇప్పుడు ఈ పాట మన బాలు గారు పాడితేనే బాగుంటుంది, ఈ పాట హరిహరన్ గారు పాడితేనే బాగుంటుంది, ఈ పాట చిత్రమ్మ పాడితేనే బాగుంటుంది. సో వాళ్ళ వరకు వెళ్తుంది, ఫస్ట్ మనం పాడుకుంటాం, తర్వాత వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు పాడాక దానికి అసలు ఒక డివైన్ ఒక మ్యాజిక్ టచ్ ఇట్లా యాడ్ అవుతుంది, దెన్
1: ఫైనల్ లుక్ వస్తుంది,
2: దెన్ అది పబ్లిక్ లోకి వెళ్ళక ఏమవుతుంది అన్నది

0: ఇది కథానిక.
1: అండ్ తమన్ గారితో వెరీ క్లోజ్ అసోసియేట్. ఎస్, అనగనగా రిప్రైజ్ కూడా నువ్వు మనిషి
2: అరవడం.
1: సో హౌ వాజ్ ఇట్ ఎక్స్పీరియన్స్? అండ్ తమన్ గారే దానికి కేస్ కూడా, లైవ్ వీడియో కూడా చూసాను.
2: అది ఫస్ట్ ఆయన ఆయనని ఆయనతో వర్క్ చేయడం. అంతకు ముందు భాగ్మతి వర్క్ చేసా, గానీ అప్పుడు కోరస్ వర్క్ ఏదో అందరితో పాటు పాడాను. ఇట్ డజంట్ నో ఎట్లా పాడుతుంది ఈ అమ్మాయి, ఏం తెలియదు ఆయనకి. సో అనగనగా కూడా తర్వాత నేను పార్ట్ టైం కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయనకు అసలు తెలీదు ఎట్లా పాడతాను ఏంటి అని. సో ఆయన ఏం చేశారంటే కార్డ్స్ ప్లే చేసి, ఏది క్లాసికల్ లాలా ఏదో పాడతావు పాడావు కదా పాడు అది అన్నారు. అంటే క్లాసికల్ కూడా కదా, వెరీ సెమీ క్లాసికల్ అదే బిట్ అంతే, ఈ చిన్న బిట్. అది పాడాక ఓహో వెరీ నైస్, దీన్ని ఏదో చెయ్యొచ్చు ఏదో చేయొచ్చు. అంటే ఆయన హీ సో మచ్ ఇన్ టు న్యూ టాలెంట్ ఆల్వేస్. అప్పుడు నేను చాలా కొత్త, నా వాయిస్ ఆయన ఫ్రెష్ గా అనిపించింది. సో అసలు ఇట్స్ అన్నెసెసరీ ఫర్ మీ ఆయనకి స్టేజ్ మీదకి తీసుకొచ్చి పాట పాడించి అదంతా అనవసరం. బికాస్ అర్మాన్ మాలిక్ అనేవాడు ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆయన ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ సింగర్ బై ద టైం. సో దాని ముందు ఒక చిన్న స్లాట్ మాకంటూ క్రియేట్ చేసి మేమిద్దరం అది పర్ఫామ్ చేశాక అర్మాన్ మాలిక్ గారు పర్ఫామ్ చేయడం, ఆల్ థ్యాంక్స్ టు హిమ్ వెరీ వెరీ మచ్. అండ్ యా, టిల్ నౌ హీ కెప్ట్ సపోర్టింగ్ అండ్ హీ వాస్ దేర్ లైక్.
0: ఇది కథానిక.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru nunchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it the Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Tick tick, Radio Surabhi time check. Studio lo time 4 p.m.

వాలుకళ్ళ వయ్యారి. ఈ పాట కూడా ఆఫ్ లేట్ నా ప్లే లిస్ట్ లోకి చేరింది అండ్ ఐ హావ్ బీన్ ఆబ్సెసింగ్ విత్ దిస్ సాంగ్. అందుకే మీరు ఇఫ్ యూ లిసన్ టు మీ ఆన్ ఫ్రైడే ఆర్ ఎనీ అదర్ డే 100% ఈ పాట అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ అ రీసెంట్ ఎడిషన్ ఈ మధ్యలో, బికాస్ సమ్ టైమ్స్ మనకు ఆ డేస్ ఉంటాయి కదా వెర్ వీ వాంట్ టు రీవిజిట్ అవర్ ఓల్డ్ సాంగ్స్. సడన్ గా 2000 పాటలు వినాలనిపిస్తుంది, సడన్ గా 1999 పాటలు వినాలనిపిస్తుంది, సడన్ గా 2010 పాటలు వినాలనిపిస్తుంది. సో ఐఎమ్ ఇన్ దట్ ఫేజ్ వేర్ ఐఎమ్ లిసనింగ్ టు ఓల్డ్ సాంగ్స్, కానీ అంత మరీ వేరే పాత పాటలు కాదు. బట్ దిస్ ఈస్ ఆన్ ద ప్లేలిస్ట్. అలానే మీ ఎవరికన్నా ఏదైనా ప్లేలిస్ట్ లో ఉందా? 9726361966. నాకు ఇప్పుడే బాలరెడ్డి గారు ఫోన్ చేశారు అండ్ హీ సెడ్ దట్ బికాస్ హీస్ లిసనింగ్ టు మీ టుడే హీ ఫీల్స్ లైక్ ఈ రోజు ఫ్రైడే అని. నేను ఒక మంచి సజెషన్ ఇవ్వబోతున్నా మీకు, మీరు ప్లీజ్ నెక్స్ట్ 2 డేస్ ఆఫ్ తీసుకోండి, సాటర్డే సండే అని. ఓహ్ షా, రేడియోలో విన్నాను సాటర్డే సండే అనుకున్నాను అని. దట్ వే యుల్ జస్ట్ గెట్ 2 డేస్ ఆఫ్, బట్ డోంట్ కోట్ మై నేమ్ ఎందుకంటే మళ్ళీ నాకు పడతాయి కాబట్టి. బట్ ఎనీవే, ఆర్ యూ ఆల్సో ఫీలింగ్ లైక్ ఇట్స్ ఫ్రైడే? ఎనీవే, 9726361966.

కోపమానాపైనా. ఎస్, వర్షన్ సినిమాలో పాట ఇంత ఎండలో వింటున్నాం అన్నమాట. టుడే సంహౌ ఇట్స్ ఫీలింగ్ ఆర్ సీమింగ్ వెరీ వెరీ హాట్ నాకైతే, బికాస్ బయట నుంచిన్న కాసేపటికి ఐ వాజ్ స్వెట్టింగ్ యాక్చువల్లీ. ముందర ఐ థింక్ లాస్ట్ వీక్ అండ్ బిఫోర్ దట్ వీక్, లాస్ట్ వీక్ ఎలాగో ఏంటి సూర్యుడు మన మీద కొంచెం జాలి చూపించి హీ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ దట్ మచ్ అని, బట్ ఈ వీక్ కొంచెం హీ సెడ్ ఐఎమ్ బ్యాక్ అని. సో ఎస్, సీమ్స్ లైక్ హీస్ బ్యాక్ బికాస్ బయట చాలా ఎండగా ఉంది. ఇలా ఎండగా ఉన్నప్పుడు సడన్ గా ఐ థింక్ ఐ ఫీల్ లైక్ వర్షం పడుతుందేమో అని నెక్స్ట్ టూ డేస్. బట్ డాలస్ లో ఇప్పుడైతే వర్షం ఇట్స్ బికమింగ్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ అ డిస్టెంట్ డ్రీమ్ అని. నాకు ఎప్పుడు డాలస్ లో వెదర్ తో ఒక ఇది ఉంటుంది, సమ్మర్ లో ఉన్నప్పుడు వింటర్ ఏంటో కూడా మర్చిపోయేంత సమ్మర్ ఉంటుంది. వింటర్ లో చలి అంత ఎక్కువగా ఉండకపోయినా అరే దిస్ ఇస్ సచ్ అ కూల్ థింగ్, బట్ వాట్ ఇస్ సమ్మర్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈచ్ సీజన్ జస్ట్ కమ్మేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. So that is how I feel. Are you guys feeling the same thing about the weather? Inta endaga endukuntondi, why ani? Well, let me know, because manindram kalisi kaasta baadhapadachu about weather gurinchi, because I don't want to be the only one who says that this weather is bad, but this is not great either. So let me know, 972-636-1966. Alane meekena request songs undi that are playing currently on your playlist. Doesn't have to be a Telugu song only, English, Malayalam, Hindi, Telugu, Kannada, edaina sare, whichever you're listening to right now, and think that janalu kuda ee paata vinali from my playlist to DFW and chip. చెప్తారా మీరు? చెప్పేటైతే డెఫినెట్లీ కాల్ మీ ఆన్ 972-636-1966. మనకి ఇందాక వెంకట్ గారు కాల్ చేశారు అండ్ హీ రిక్వెస్టెడ్ దిస్ సాంగ్ ఫ్రమ్ క్షణం. వెంకట్ గారు, దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ. అలానే ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ DFW టు లిసన్, 972-636-1966.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: Hello, dinner plans ain't it? Group lower M supply seller.
11: What a day, I'm completely exhausted. Dinner plans ain't it?
12: Nenem undaledi roju dinner-ki. Dinner plans ain't it?
13: Every time, okate question. Dinner plans ain'ti. Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
14: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
15: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
14: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
16: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

మనందరి ఫేవరెట్ సినిమా మనం, రైట్? వాట్ ఫీల్ గుడ్ అండ్ క్యూట్ మూవీ. నాకు ఇప్పటికీ ఐ ఫీల్ లైక్ వాచింగ్ మనం, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఐ డోంట్ వాచ్ మనం. అండ్ లైక్ ఐ టోల్డ్ యూ, దీస్ సాంగ్స్ ఆర్ ఫ్రమ్ మై ప్లే లిస్ట్ టు యోర్స్. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డీప్ టూర్. నేను ఈ రోజు ఐఎమ్ యువర్ హోస్ట్ శ్రీ విద్యా వాసవి గారు లేరు కాబట్టి, సో స్టే ట్యూన్డ్ అండ్ టెల్ మీ వాట్ ఆర్ యూ లిస్నింగ్ కరెంట్లీ ఆన్ యోర్ ప్లే లిస్ట్. మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. అండ్ నెక్స్ట్ పాటలోకి, బిఫోర్ యూ బ్రేక్ ఇన్ టు ద నెక్స్ట్ సాంగ్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నా. దాట్ ఈస్, మీ నవ్వు మీరు మళ్లీ అందంగా మార్చుకోవాలనుకుంటే గనక డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే పొందండి. అఫోర్డబుల్ ప్రైసెస్, ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో మీ స్మైల్ ని తిరిగి పొందండి. అండ్ అపాయింట్మెంట్ కోసం మీరు ఇప్పుడే కాల్ చేయండి 972-484-5400, 972-484-5400, ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, Dallas. 3234 Forest Lane, Dallas. I'm talking about Dallas Smiles Dental and Orthodontics. Vallu free dental implant consultations chestunaru. And all their procedures are at affordable prices and they have flexible payment options. So you can trust your teeth with them without any tension at all. So meer call cheyalsin number nenu aithe indak cheppesa, that is 972-484-5400 ani. But in case you missed the phone number, meer edanna drive chestunna lekapothe edanna panilo unna, meer nak studio call cheyandi 972-636-1966 ki, and I will give you the necessary information. You're listening to Surabhi Detour and I am playing songs from my playlist. ఈ ప్లేలిస్ట్ లో ఏం పాటలు ఉన్నాయి నాకు చెప్పేయండి ఇప్పటికి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: అమ్మా, Saturday movie?
5: మనబడి క్లాస్.
4: అమ్మా, old MacDonald had a farm.
5: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు.
5: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
7: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఖర్చు ఒకటి.
8: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
9: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సురభి డిటూర్ విత్ మీ శ్రీ విద్య టుడే, బికాస్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫార్ వాసవి. అండ్ మనము అతడే సినిమా నుంచి, అతడే అతడు కాదు అతడే దుల్కర్ సల్మాన్ సినిమా నుంచి నవ్వులే తేన సాంగ్ వినేశాము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ తమిళ్ మూవీ దట్ హస్ బిన్ డబ్డ్, రైట్? ఎస్. అండ్ ఈ తమిళ్ వర్జన్ ఏంటి సినిమాది మీకు ఎవరికైనా తెలుసా దీని పేరు? 9726361966 నాకు కాల్ చేసి చెప్పేయండి. బట్ నాకు ఈ పాట, you know, first time when I saw this song, one inference that I had was song is good and all, okay, but konni actors ki, kontamandi actors ki, actresses ki, no matter how much you try, a chemistry is set avadu, a ఇదే ఉండదు అనమాట. యూర్ లైక్ వాట్ ఎమ్ ఐ వాచింగ్, వీళ్ళిద్దరికి అసలు కెమిస్ట్రీ సెట్ అవ్వట్లేదు అని. ఐ గివ్ యూ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ లేట్ నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏం జరిగిందో, విచ్ ఇస్ మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం వాజ్ అ గ్రేట్ మూవీ, ఎంజాయిడ్ ద మూవీ, అంతా అయిపోయింది. బట్ నాకు ద విలన్ కి ఇంకా హీరోయిన్ కి మధ్యలో చాలా కెమిస్ట్రీ కనిపించింది, యాజ్ అపోజ్ టు ద సమంతా అండ్ హర్ హస్బెండ్. ఐ ఫెల్ట్ లైక్ సమంతాస్ హస్బెండ్ ఆయన జస్ట్ ఎగ్జిస్ట్ అయ్యారు సినిమాలో, అండ్ హీ వుడ్ కమ్ వెన్ హీ వాజ్ ఆస్క్డ్ టు కమ్ అని. సో నాకు ఐ ఫెల్ట్ లైక్ దట్ ఐ కుడ్ ఇట్ కుడ్ బి అ పాపులర్ ఒపీనియన్, ఇట్ కుడ్ బి అన్ అన్పాపులర్ ఒపీనియన్, విచ్ ఇస్ విచ్ ఎవర్. కానీ ద కెమిస్ట్రీ బిట్వీన్ ద విలన్ అండ్ సమంతా was very high, and I was at one point I was invested in their story more than Samantha's own story annat anipinchindi. Nenu ee vishayam enduku cheptunnanu meeku ante, because ee paata navvulethena chusin tarvata naaku I came to that inference that Dulkar Salman gar ki Dhansika ki or you know, sorry, no chemistry sette avaledu asalu, అబ్సల్యూట్లీ నో ఇది అని. టూ పీపుల్ జస్ట్ యాక్టింగ్ అన్నట్టు నాకు క్లియర్ గా కనిపిస్తుండింది అక్కడ వెన్ ఐ వాచ్ దిస్ సాంగ్. బట్ దాట్స్ మై టేక్. మీకు కూడా మా ఇంటి బంగారం చూసినప్పుడు అలానే అనిపించిందా, ఆర్ విచ్ ఆర్ ద టూ యాక్టర్స్ వేర్ యూ థింక్ అసలు కెమిస్ట్రీయే సెట్ అవ్వలేదు అని? యూర్ లిస్నింగ్ టు సురభి డిటూర్, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. యూర్ లిస్నింగ్ టు మీ ఆన్ 107.9 FM HD3 డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇప్పుడు మనకి పవన్ గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ హిమ్, అండ్ హీ వుడ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ టు లిసన్ టు దిస్ సాంగ్. మీకు అలా పాటలు ఏమన్నా ఉంటే 9726361966.

0: మరికొంచెం త్వరగా పోని. బాడీ మాత్రం బేషుక్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది.

0: వచ్చేది మగపెళ్లి వారు కబుర్లాడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
1: అన్ని ఏర్పాట్లు చేసిన ముసలి అయినా

0: రాడు, అమ్మాయిని పిలిపించండి.
1: వధువు వస్తున్నది.
2: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్, నీ ఫీజు అలా సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి.

0: అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా?
1: ఓకే, నచ్చినట్టేనండి.
0: నసగకు, ఏం కావాలి అడుగు.
1: పాట ఏమైనా వచ్చినావు కనుక్కోండి గురు గారు.
2: పాటమ్మా, పాడేస్తే పోలా.

ఈ పాట హిట్ డెఫినెట్లీ అయి ఉంటుంది. ఐఎమ్ షూర్ దిస్ సాంగ్ వాజ్ అ హిట్. బట్ ఈ పాట ఇంకా యునో కొంచెం ఇదైంది ఎప్పుడు, ఆఫ్టర్ వైరల్ అయింది, ఆఫ్టర్ ఇట్ అప్యర్డ్ ఆన్ రీల్స్ అనమాట. జస్ట్ దట్ కోదండ రాముడు అంట అమ్మలాల పోర్షన్ ఉంది కదా, అది ఒక్కటే రీల్స్ లో ఎంత ట్రెండ్ అయింది అంటే అట్ వన్ పాయింట్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ నోటిస్డ్ ద సాంగ్ ఆల్సో త్రూ దట్ ట్రెండ్ ఓన్లీ. అండ్ లైక్ వావ్ ఈ పాట బాగుంది, ఏంటి ఈ సినిమా, ఏంటి ఈ పాట అని. సో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ అవుట్ దేర్. అండ్ ఇందాకే సుగాత్రి గారు కాల్ చేసి చెప్పారు దట్ మా ఇంటి బంగారంలో బంగారం లాంటి సమంత ఉంటే వాళ్ళ హస్బెండ్ వెనకాల వాళ్ళు ఎందుకు మనకి అని. కరెక్టే సుగాత్రి గారు, ఐ డోంట్ యునో సే నో టు దట్, బట్ స్టిల్ మనకి కొంచెం హస్బెండ్ అంటే ఆ జాబ్ ఉండాలి కదా అని. బట్ ఇన్ ఎవర్ ది లెస్ ఐ వాజ్ ఆల్సో ఇంప్రెస్డ్ అండ్ ఇంట్రెస్టెడ్ యునో ఇన్ సమంతాస్ దిస్ థింగ్ ఫార్ ఇన్ మా ఇంటి బంగారం, అండ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫార్ హర్. సో స్టే ట్యూన్డ్, డోంట్ గో ఎనీవేర్, నేను ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ వేస్తున్నాను, అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఆర్ ఐ విల్ స్పీక్ విత్ యూ గైస్ ఆఫ్టర్ ది సాంగ్.

వెరీ డ్రమాటిక్ అండ్ వెరీ రొమాంటిక్ సాంగ్ అనిపిస్తుంది నాకు ఇది. ఎస్పెషలీ వాట చూసినప్పుడు, విన్నప్పుడు కూడా అంతే ఈ డ్రమాటిక్ గా ఉంటుంది, కానీ చూసినప్పుడు ఫర్ సమ్ రీజన్ నాకు చాలా హై వస్తుంది అనమాట ఈ పాట విన్నప్పుడు. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ నువ్వంటే నా నవ్వు. అండ్ బయట ఎండకి అందరూ, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టేయింగ్ హైడ్రేటెడ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ యునో షేడ్ లో ఉంటూ కొంచెం ఇది చేస్తున్నారని అనుకుంటున్నా, కొంచెం కూల్ గా ఉంటున్నారని. బికాస్ ఈ రోజు నేను స్టార్ట్ చేసాను కదా, నాకు చెప్పినట్టే చాలా ఎండగా ఉంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ స్వెట్టీ హాట్. ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ ఇట్స్ నాట్ డ్రై హీట్ ఆల్సో అనిపించింది నాకు. బట్ you can correct me if I am wrong. And yes, indaka announcement tarvata I have to tell you something important, right? Because it is a lot of important things are happening in Dallas. And nenu ippudu maatladaboyedi Sana's Bed Me Glam gurinchi. Sana's Bed Me Glam is basically a pop-up show where you have food vendors and it's a wedding dan gurinchi, is wedding special din gurinchi, where it's more about all the wedding vendors come together for us so that maniki ippudu we can pick and choose from that kada who wants to get married, who would like to get married, all of that. So our wedding vendors andaru oka place lo untaru manakosam, food vendors, clothing vendors, jewelry vendors, event vendors, a lot of these people. And it's happening on July 26th, 11 a.m. nunchi 7 p.m. darka Frisco Hall Event Center lo you can it is happening on July 26th, Sunday roju. And meeru ganaka if you want more information about the vendor booths or the food booths or even to attend the event, meeru call చేయాల్సిన నంబర్ 4698781001. అండ్ ఇన్ కేస్ యూఆర్ డూయింగ్ సంథింగ్ అండ్ యూఆర్ బిజీ అండ్ యూ కాంట్ గెట్ టు ద ఫోన్ బికాస్ మీరు బిజీగా ఉన్నారని, నాకు స్టూడియో కాల్ చేసేయండి. అండ్ స్టూడియో కాల్ చేసేస్తే నేను మీకు నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. అండ్ నాట్ జస్ట్ మీ, ఎనీ ఆర్జే విల్ డూ దట్ ఫర్ యూ. యూర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి Detour, Monday Detour, where I'm substituting for Vasavi on 107.9 FM HD3, Dallas's number one Telugu radio station, Sounds Like Home.

ఇంద్రా సినిమా నుంచి అమ్మడో పచ్చి. జనరల్లీ ఇంద్రా అంటే నాకు గుర్తొచ్చే ఫస్ట్ టూ సాంగ్స్ అయితే దాయి దాయి దామా అండ్ భమ్మం బోలే ఆర్ రాధే గోవింద్ ఆల్సో. యాక్చువల్లీ వాట్ అన్ ఆల్బమ్ కదా, యూ కుడ్ జస్ట్ లిసన్ టు ఆల్ ద సాంగ్స్ టుగెదర్ అగైన్ అండ్ స్టిల్ నాట్ బి బోర్డ్ అనిపిస్తుంది. బట్ సమ్హౌ ఈ రోజు ఐ వాజ్ ఇన్ మూడ్ ఫార్ అమ్మడో పచ్చి. అలానే వాట్ ఆర్ యూ ఇన్ మూడ్ ఫార్? 9726361966 నాకు కాల్ చేసి చెప్పేయండి. మనం ఇప్పుడు ఫాదర్ పాట విన్నాం కాబట్టి సన్ పాట కూడా వినాలి కదా. So this song is for all of you. Stay tuned, don't go anywhere.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkeeravani show.
7: నల్లంచు తెల్ల చీరా అబ్బబ్బో అరాచకం.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
9: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Mee naluguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Ela? One solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజి ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
0: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
12: చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com, perfect for dine-in, takeaway or full service catering.

ఒక మంచి ఊపు ఉన్న సాంగ్ విన్నారు. నైస్ ఫర్ అ మండే ఈవినింగ్. సో మీరు, హౌ ఇస్ ద ట్రాఫిక్ వేర్ యు ఆర్ ట్రావెలింగ్, ఆర్ ఇంకా మీ ట్రావెల్ అయిపోయిందా, డిడ్ యూ రీచ్ హోమ్? లెట్ మీ నో ఆన్ 9726361966. ఎందుకంటే జనరల్లీ నేను ట్రావెల్ ప్లాన్ చేసుకున్నప్పుడన్నా, ఆర్ వెన్ ఐఎమ్ లైక్ ట్రైంగ్ టు ట్రావెల్ రైట్, ఐ ట్రై టు అవాయిడ్ ద ప్రైమ్ టైమ్ అండ్ స్కూల్ టైమ్ ఏరియాస్ అనమాట. ఈదర్ ఇట్స్ టూ లేట్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ టూ లేట్ ఇన్ ద మార్నింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నేను ఎప్పుడు నాకు ఐ జస్ట్ కెనాట్ టేక్ ఇట్. ఐ థింక్ ఒక్కసారి అనుకుంటా నేను వెళ్లే దారిలో దేవర్ అబౌట్ 3 స్కూల్ జోన్స్ అండ్ ఐ డిడ్ నాట్ అకౌంట్ ఫర్ దట్ అండ్ నేను 3 o'clock కి బయలుదేరాను ఆర్ ఐ థింక్ 2:45 ఆ టైం కి బయలుదేరాను. ఐ కుడ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ హోల్ స్కూల్ జోన్ వదిలేసి హైవే పట్టుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 30 minutes పట్టింది, వైల్ ఇట్ కుడ్ హావ్ టేకెన్ 5 minutes ఆర్ 10 minutes ఇన్ అదర్ కేస్. అండ్ yesterday నేను లాస్ట్ వీక్ విన్న న్యూస్ ఏంటంటే టెక్సస్ గురించి, ఆల్ ఆఫ్ అస్ స్పీడింగ్ ఆన్ టెక్సస్ హైవేస్ అపారెంట్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ సమ్ యు నో దిస్ ఇస్ కాల్డ్ అస్ ఆపరేషన్ స్లో డౌన్ వేర్ ఎన్ఫోర్స్మెంట్ హిట్ టెక్సస్ రోడ్స్ ఫ్రమ్ July 18th నుంచి August 2nd దాకా. దీర్ గోయింగ్ టు ఇంపోజ్ హెవీ ఫైన్స్ ఒకవేళ మనం యునో ఇఫ్ యూర్ గోయింగ్ రాంగ్ ఆర్ ఓవర్ స్పీడింగ్. మోస్ట్లీ ఇట్స్ ఫార్ ఓవర్ స్పీడింగ్. సో they said that Instagram lo kuda naaki reel ochindi that don't overspeed because operation slow down nadustondi ani. Have you guys heard of this operation slow down? Meeke una experiences ayaya lekapothe asli idi it's just an Instagram rumor or Instagram you know something that traffic police are doing here to kind of keep our speed limits in check. Meere em anukuntunaru? 9726361966.

వెల్కమ్ బ్యాక్. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ ఆపరేషన్ స్లో డౌన్. సో ఈ ఆపరేషన్ స్లో డౌన్ ఇస్ గోయింగ్ టు బి ఎన్ఫోర్స్డ్ మోర్ యునో స్ట్రిక్ట్లీ ఇన్ వర్క్ జోన్స్ అండ్ స్కూల్ ఏరియాస్ అని కూడా చెప్పారు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ అ గవర్నమెంట్ మ్యాండేటెడ్ థింగ్, నేను వెరిఫై చేయలేదు. బట్ హౌఎవర్ టూ మెనీ న్యూస్ అవుట్లెట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ నా ఫీల్డ్ మీద, కాబట్టి ఐఎమ్ కాషనింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ బిఫోర్ వీ బ్రేక్ ఇన్ టు ద నెక్స్ట్ సాంగ్, మీ అందరికీ తెలిసిందే దట్ ఈ వీకెండ్ ఎంఎం కీర్వాణి గారు ఇస్ కమింగ్ లైవ్ ఇన్ డాలస్ అని, అండ్ హీఈస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్జా టు టెక్సస్. సో ఇది జరగబోతోంది కొమెరికా సెంటర్ లో సాటర్డే 25th July, విచ్ ఇస్ కొమెరికా సెంటర్ లో. అండ్ యూ కెన్ గెట్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM Keeravani Show, tinyurl.com/MM Keeravani Show. అండ్ దిస్ ఇస్ బ్రాట్ యూ బై డెసిబెల్స్ అండ్ విజువల్ వైబ్, అండ్ మీడియా పార్ట్నర్ ఇస్ రేడియో Surabhi. This is brought to you by Desi Bells and Visual Vibe, and media partner is Radio Surabhi. సో డెఫినెట్లీ మీరు ఇంకా టికెట్స్ తీసుకోలేదు ఫర్ మన ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్ అంటే, గ్రాబ్ యూర్ టికెట్స్ నౌ. అండ్ ఇఫ్ యూ ఆర్ బిజీ డూయింగ్ సంథింగ్ అండ్ కుడెంట్ గెట్ ద నోట్ ఆఫ్ విచ్ వెబ్సైట్ టు గో టు, డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసేయండి అండ్ వీ విల్ టెల్ యూ ద నెసెసరీ డీటెయిల్స్. యూ లిసనింగ్ టు మీ ఆన్ సురభి డి టూర్ అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ యూ గైస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
2: IndiaToday.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kaani chesevallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

యూ ఆర్ ట్యూనింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. సో ఈ రోజు 1 అవర్ ఎర్లీగా స్టార్ట్ చేసేసాము మన నాన్ స్టాప్ ఫన్. అండ్ మండే కదా, సో మండే ఎలా జరుగుతుంది అందరికి? అండ్ నాకు తెలిసి మండే అంటే 9 to 5 అయిపోయేది కాదు, 5 తర్వాత కూడా అదే టెన్షన్స్ అదే గోలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మండే టు ఫ్రైడే కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన లైఫ్ లో, బట్ మండే వచ్చిందంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ కంటిన్యూ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. బట్ ఏదేమున్నా అలా 9 to 5 లో వదిలేసి మనం కొంచెం సేపు చిల్లైపోదాము విత్ ది మ్యూజిక్ అండ్ ఆల్సో మన టాపిక్ తో అండ్ మన గేమ్ తో కూడా. సో మరి టాపిక్ ఏంటి గేమ్ ఏంటి అంటారా, అదేంటో కొంతసేపట్లో చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఇప్పుడైతే అందరూ రేడియో సురభికి ట్యూనిన్ అయి ఉన్నారు. అండ్ ఇంకా ఎలా వినొచ్చు రేడియో సురభి అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు iOS అండ్ ఆండ్రాయిడ్ లో, అలాగే www.radiosurabhi.com లో కూడా వినొచ్చు. అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @radiosurabhi ఫాలో అయిపోవచ్చు అనమాట మా అప్డేట్స్ కోసం. సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, దాని తర్వాత నేను వచ్చేసి మనం ఏం మాట్లాడుకోబోతున్నాము, ఏం ఆడబోతున్నాము ఇవన్నీ చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఉండండి. అండ్ ఈ సాంగ్ వచ్చేసి 180 ఈ వయసుక రాదు మూవీలో అనమాట. అండ్ అలాగే ఈ మూవీ ఎవరికైనా గుర్తుందా, సిద్ధార్థ్, ప్రియా, ఆనంద్ అండ్ నిత్య మీనన్ యాక్ట్ చేసిన మూవీ. కొంచెం అది ట్రామాటిక్ మూవీ అనే చెప్పాలి, బట్ మ్యూజిక్ అయితే మాత్రం నాకు చాలా నచ్చుతుంది. ఒకసారి సాంగ్ వినేయండి, వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 మీ ఆర్జే సుష్మతో.

నేనైతే నిన్నలేని వింతలు చాలా చూస్తున్నాను, ఎందుకంటే సండే లేకుండా మండే కదా ఈరోజు. సో నిన్నలేని గోల్ అంతా ఈరోజు వచ్చేసింది. ఏం చేస్తాం, అందరూ లవ్ సాంగ్స్ పాడుకుంటుంటే మనలాంటి వాళ్ళు కొంతమంది ఈ వర్క్ గురించి ఆలోచిస్తూ ఇలా ఇలా మండే గడపాల్సి వస్తుంది. ఏం చేయలేము, వర్క్ మనకి లవ్ సాంగ్స్ లో కూడా వర్క్ రిలేటెడే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. నిన్న ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశాను నా సండే, ఈ రోజు ఏంటి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాము. కానీ ఏం చేస్తాము, అదే కదా లైఫ్ అంటే, మన చేతుల్లో లేనిది. బట్ ఈ రోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానో చెప్పేస్తాను. సో నేనేం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే, the version of us that nobody sees. Ante basic ga manam social ga lekapothe people unnapudu oka laaga kanipistamu, oka laaga untamu, but evvar lenappudu manlo undevi konni untayi chudandi, adi extrovert feelings aina ayyundachu, lekapothe baadha pade edaina ayyundachu, edaina. So the version of us that nobody sees adi enti ani cheppi nenu ee roju maatladadam anukuntunnanu. For example, చెప్పాలంటే అందరికి నాకు తెలిసి మనందరికీ ఉండే ఒకే ఒక క్వాలిటీ ఆర్ ఒకే ఒక్క వర్డ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం, అదేంటంటే ఎవరు ర్యాండమ్ పర్సన్ వచ్చి హే ఎలా ఉన్నావు హౌ ఆర్ యూ అనగానే మనం ఏం చెప్పేస్తామో, అయ్యా ఐఎమ్ డూయింగ్ గుడ్ బాగున్నాను అని చెప్పేస్తాము. మనం ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఎందుకో మన నోటి నుంచి మాత్రం బాగున్నాను అని వచ్చేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఎవరికైనా మీ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మైండ్ లైక్ ఎలా ఉన్నారు అనగానే చెప్పేసుకున్నారా, లేదంటే ప్రతిసారి బాగున్నాను అనే చెప్పారా? ఎందుకు బాగున్నాను అనే అబద్ధం అలా వచ్చేస్తుంది? ఎందుకు మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ వర్డ్ వాడేస్తాము అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నో బడీ సీస్. గుడ్ మార్నింగ్ అని స్మైల్ చేయడం, ఇంటికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ గా ఉండడం మన ఫ్యామిలీ దగ్గర, ఇదే కాదు ఇంకా లైఫ్ లో మనకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, ఆ ఫీలింగ్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాము. అండ్ అలాగే గేమ్ కూడా ఆడాలి కదా. సో గేమ్ ఏంటి అంటే, కొంచెం మండే అలా స్ట్రెస్ అయిపోయి ఉంటాం కాబట్టి ఒకసారి అలా మన టాలీవుడ్ లోకి వెళ్ళిపోదాము. టాలీవుడ్ లోకి వెళ్ళిపోయి ఎందుకు అంటున్నానంటే, నాకు తెలిసి మనందరం కూడా చాలా మంది టాలీవుడ్ కట్టు బానిసలు ఉన్నారు లిజనర్స్ లో నాకు తెలిసి. సో నేను ఒక స్టోరీ చెప్తానన్నమాట, నాకు నచ్చినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ మూవీ ఏదో మీకు తెలిస్తే, మీకు కనిపెట్టగలిగితే మీరు నాకు కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే, ఒక డెలివరీ బాయ్ ఉంటాడు, అంటే మన హీరో డెలివరీ బాయ్ అనమాట. అతను తన జాబ్ లో వచ్చే సాలరీ సరిపోక తను క్విట్ చేద్దాం అనుకుంటున్న టైంలో తన ఫ్రెండ్ ఒక అతను ఒక ఐడియా ఇస్తాడు. అండ్ ఆ ఐడియా ఏంటి అంటే, కస్టమర్స్ ఇచ్చే టిప్స్ నుంచి మనీ ఎలా దొబ్బేయచ్చు, ఎలా కొట్టేయచ్చు అని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాడనమాట. బట్ ఆ ఐడియా మన హీరో ఇంప్లిమెంట్ చేయగానే ఫస్ట్ టైం మన హీరోకి కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనమాట. అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు, రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అనేది ఈ మూవీ. అండ్ ఒక హింట్ కూడా ఇచ్చేస్తున్నాను, ఈ మూవీ డ్రగ్ రిలేటెడ్ అనమాట. సో మన హీరో డ్రగ్స్ లో ఎరుక్కొని పోతాడు అండ్ అదనమాట సంగతి. అండ్ ఈ మూవీ ఎవరికన్నా తెలిస్తే డూ లెట్ మీ నో, 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇన్ కేస్ నాకు కరెక్ట్ ఆన్సర్ రాకపోతే నేను మళ్ళీ వచ్చి ఇంకొక క్లూ ఇచ్చేస్తాను. బట్ అప్పటి వరకు ఈ సాంగ్ అయితే వింటూ వింటూనే ఉండండి. రేడియో సుర్బి 107.9 FM HD3, మీ ఆర్జే సుష్మాతో.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. అండ్ ఈ రోజు మనం నాన్ స్టాప్ ఫన్ లో మాట్లాడుకుంటున్నాము ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్ అండ్ ఆల్సో గేమ్ ఆడుతున్నాము. అండ్ ఇందాక మనం ఏం గేమ్ ఆడుతున్నామంటే నేను ఒక మూవీ స్టోరీని నాకు నచ్చినట్టుగా నాకు వచ్చిన ఎక్స్ప్లెనేషన్ లో చెప్తానన్నమాట. అండ్ దాన్ని కరెక్ట్ గా ఆ మూవీ ఏదో ఎవరు గెస్ట్ చేస్తారో చూద్దామని చెప్పి, ఎవరైనా గెస్ట్ చేయగలరా, ఎవరైనా అలా ఆలోచిస్తారా మూవీ గురించి అని చెప్పి ఒక మూవీ గురించి చెప్పారనమాట. అండ్ నేను అడిగిన మూవీ ఏంటి ఇందాక అంటే మత్తు వదలరా. అండ్ నాకు కరెక్ట్ గా విజయ్ గారు అండ్ లక్ష్మి గారు ఆన్సర్ చేసేసారు మత్తు వదలరా. అండ్ శ్రీనివాస్ గారు కూడా ట్రై చేశారు, వెల్ ట్రైడ్ శ్రీనివాస్ గారు. అండ్ అదనమాట సంగతి. సో నేను నెక్స్ట్ వచ్చేసి ఏం క్లూ ఇద్దాము అనుకున్నాను అంటే మన కీరవాణి గారి అబ్బాయి యాక్ట్ చేసిన మూవీ అని చెప్పి చెప్దాము అనుకున్నాను, శ్రీసింహ యాక్ట్ చేసిన మూవీ అని చెప్పి. బట్ అవసరం లేకుండానే అందరూ గెస్ చేసేసారు. ఎస్, టాలీవుడ్ కట్టు బానిసలను కదా అలా గుర్తు పెట్టేసుకుంటాం అన్ని మూవీస్. అండ్ కీరవాణి గారి గురించి మాట్లాడుతూ, సో కీరవాణి గారి లైవ్ జరగబోతుంది ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రా టు టెక్సస్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఎక్కడ జరుగుతుంది అంటే కుమరికా సెంటర్ ఆన్ సాటర్డే 25th July 2026 6 PM నుంచి జరగబోతుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా మీ టికెట్స్ తీసుకోకపోతే యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అట్ tinyurl.com/mmkiravani show. Brought to you by Decibels and Visual Vibe Radio Partner. We are proud to be the radio partner for MM Kiravani live in Dallas, Radio Surabhi. Adanamata Sangati. And ఇంకా మనం నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్ నేను మాట్లాడాలనుకున్నాను కదా ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్, మనం ఎవ్వరికి కనిపించకుండా మనలో మనం దాచిపెట్టుకునే ఒక వర్షన్ ఉంటుందన్నమాట. మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి హై ఎనర్జీతో స్మైల్ చేసేస్తాము, అలాగే ఇన్స్టాగ్రామ్ లో హ్యాపీగా ఫొటోస్ అప్లోడ్ చేసేస్తాము, ఇక్కడ తిరిగాము అక్కడ తిరిగాము నా లైఫ్ లో నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పి పెట్టేస్తాము. అండ్ ఇంకా ఫ్రెండ్స్ ముందు కానీ ఫ్యామిలీ ముందు కానీ హ్యాపీగా యాక్ట్ చేస్తాము, స్ట్రాంగ్ అన్నట్టు నేను ఇదే కంప్లీట్ చేశాను, ఇది చేశాను అది చేశాను అని చెప్పి యాక్ట్ చేసేస్తాము. ఆర్ సమ్ టైమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాం కూడా. బట్ నైట్ అందరూ పడుకున్న తర్వాత లైట్స్ ఆఫ్ చేసేసి సైలెన్స్ లో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఒక వర్షన్ వస్తుంది. ఆ వర్షన్ ఏంటంటే కొన్ని రోజులు ఏడుస్తుంది, కొన్ని రోజులు యాంగ్జైటీతో ఉండుంటుంది, కొన్ని రోజులు అలసిపోయి ఉంటుంది, నాకు ఇంకా స్ట్రెంగ్త్ లేదు అని ఏడ్చిన రోజులు చాలా ఉండే ఉంటాయి. సో ఆ వర్షన్ ని మాత్రం మనం అలా దాచిపెట్టుకుని ఎవ్వరికి కనిపించకుండా మనలో మనం దాచిపెట్టుకుని ఉంటాము. సో ఆ వర్షన్ గురించి, ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్, ఆ వర్షన్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మనలో కూడా ఏదో ఒక బాధలు ఉంటాయి, ఒక ఇది ఉంటూ ఉంటుంది కదా. సో దాని గురించి మాట్లాడుకుంటూనే ఉందాము మన షో మొత్తం. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే మన హీరో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కి ఒకే ఒక కొడుకు అనమాట. అండ్ ఆ ఇండస్ట్రియలిస్ట్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు, అంటే మన హీరోని ఒక అమ్మాయి తను చూస్ చేసిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట, లవ్ మ్యారేజెస్ అంటే నచ్చదు బేసిక్ గా. సో చాలా కండిషన్స్ పెట్టుకుని ఆయన ఒక ఫైనల్ గా ఒక అమ్మాయిని వాళ్ళ కొడుకు కోసం చూసేస్తారు. బట్ మన హీరో ఆబ్వియస్ గా ట్విస్ట్ ఉండాలి కదా. సో మన హీరో ఒక వేరే అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. సో చాలా కష్టాలు పడిన తర్వాత, చాలా ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఇద్దరు మన హీరో అండ్ వాళ్ళ నాన్న ఒక అండర్స్టాండింగ్ కి వస్తారనమాట. అదేంటి అంటే మన హీరో హీరోయిన్ వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎలా కన్విన్స్ చేయాలంటే ఈ ఇండస్ట్రియలిస్ట్ మన హీరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా, ఆయన పేరు వాడకుండా తన ఓన్ ఐడెంటిటీతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ని కానీ 31st December లోపు కన్విన్స్ చేస్తేనే ఆ అమ్మాయిని అంటే మన హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి హీరోకి వాళ్ళ డాడీ పర్మిషన్ ఇస్తాను అంటాడు. అదర్వైజ్ నేను ఎవరినైతే నీకోసం చూసానో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ ఫాదర్ మన హీరోకి పెద్ద ఇచ్చేస్తాడనమాట కండిషన్. అది సంగతి. సో ఈ స్టోరీ ఎవరికన్నా తెలిస్తే, ఈ మూవీ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో. ఇది కొంచెం పాత సినిమా బట్ అయినా కనిపెట్టేస్తారు అనుకుంటున్నాను. 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది, వింటూ వింటూనే ఉండండి. రేడియో సుర్బి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు విత్ మీ సుష్మా.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
4: లైక్ లవ్ లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్‌పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఇండియా వెళ్ళాలేమో నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
9: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
10: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
11: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
10: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీరు ట్యూనింగ్ అయి ఉన్నారు నాన్ స్టాప్ ఫన్ కి విత్ మీ సుష్మా. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడి సీస్, మనలో ఉండే ఒక వర్షన్, ఏడ్చే వర్షన్ కానీ బాధపడే వర్షన్ కానీ ఏదైతే మనలో మనం దాచుకుంటామో దాని గురించి మాట్లాడుతున్నాము. అండ్ అలాగే ఒక గేమ్ కూడా ఆడుతున్నాము. ఏంటి అంటే నేను ఒక స్టోరీ చెప్పేస్తాను, లైక్ మూవీ స్టోరీని నావేలో చెప్తాను, అండ్ అది ఎవరు కరెక్ట్ గా మూవీ గెస్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అండ్ ఇందాక నేను ఒక స్టోరీ చెప్పేసి అదే మూవీ అని అడిగాను. సో నాకు కరెక్ట్ గా ఇందాకైతే నేను చెప్పిన మూవీ ఏంటి అంటే ఆహనా పెళ్ళంట, రాజేంద్ర ప్రసాద్ గారిది ఆహనా పెళ్ళంట మూవీ ఉంటుంది కదా, రజనీ గారు యాక్ట్ చేశారు. సో ఆ మూవీ నూతన్ ప్రసాద్ గారు కూడా ఉంటారు, ఆ మూవీ స్టోరీ చెప్పాను అనమాట నేను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసింది అయితే లక్ష్మీ గారు అండ్ పవన్ కుమార్ గారు, అండ్ ఆల్సో మంజులారాణి గారు, శ్రీకాంత్ గారు కూడా ట్రై చేశారు. బట్ నాకు ఎక్కువ వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఆ ఒక్కటి అడక్కు అదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చాలా మంది చెప్పారు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆహనా పెళ్ళంట. అది ఎలా కనిపెట్టచ్చు అంటే నా పేరు వాడకుండా అమ్మాయి వాళ్ళ డాడీ నొప్పించాలి అని చెప్తారు కదా, ఆ కండిషన్ ఆహనా పెళ్ళంట మూవీలో మన హీరో వాళ్ళ డాడీ పెడతారనమాట. సో అది సంగతి. అండ్ అలాగే నేను ఇందాక నుంచి మాట్లాడుతూ ఉన్నాను కదా ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్ అని చెప్పి స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను. ఎప్పుడన్నా ఎవరన్నా ఎదురొచ్చి రోజుకి ఒక 10 మంది అయినా మనల్ని అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ, హే హౌస్ ఇట్ గోయింగ్, అది ఇది అంటారు. అండ్ దెన్ మనం ఏం చెప్పేస్తాం, ఆటోమేటిక్ గా అసలు ఏ థాట్ లేకుండా ఫస్ట్ మన నోటి నుంచి వచ్చేది బాగున్నాను, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ ఫైన్, ఇదే చెప్పేస్తాం. సో అలా ఎందుకు మనం ఎవరు అడిగినా ఆలోచించకుండా బాగున్నాను అని చెప్పేస్తాము, మనలో ఎందుకు ఆ థాట్ రాదు, మనలో ఎంత బాధున్నా ఎందుకు ఆటోమేటిక్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది బాగున్నానని ఉంటుంది అని చెప్పి నేను అన్నాను. సో నాకు హర్ష గారు కాల్ చేశారు, అండ్ ఐ రియలీ లైక్ ద వే హర్ష గారు టోల్ మీ అనమాట. సో హర్ష గారు ఏం చెప్తున్నారంటే ఈ కంట్రీకి వచ్చిన అబ్రాడ్ వచ్చిన కొత్తల్లో బేసిక్ గా మనల్ని రోజు ఎవరు కనిపించినా హే హౌ ఆర్ యూ అది ఇది అని చెప్పి వాళ్ళు క్యాజువల్ గా అడుగుతారు. సో దాని వెనక మనం ఏదో మన బాధలు చెప్పుకోవాలి ఆర్ మనం బాగున్నామా లేదా అని అడిగారని కాదు, ఇట్స్ ఎ క్యాజువల్ గ్రీటింగ్ ఇక్కడ. అలాగా హర్ష గారు అంటున్నారు అలా ఎవరన్నా అడిగితే ఇంకా బా అనిపిస్తుంది కదా, ఇన్ కేస్ మనం లోలో ఉన్నా కూడా ఎవరన్నా అలా అడిగినప్పుడు ఆ కొంచెం టైం అన్నా ఆ ఒక్క క్షణమైనా మనం మన బాధలు మర్చిపోతాము అని హర్ష గారు అన్నారు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒక స్టోరీ చెప్పానమాట, నేను చాలా స్ట్రెస్ టెన్షన్ లో ఉన్న రోజు ఒక పెద్ద ఆయన వచ్చి నా కోసం డోర్ పట్టుకొని హే హౌ యూ డూయింగ్ టుడే, ఓకే యూ హ్యావ్ ఎ గుడ్ డే అది ఇది అని చెప్పి కొంచెంసేపు మాట్లాడిన వెంటనే ఎందుకో నేను స్మైల్ చేశాను ఆటోమేటిక్ గా. మార్నింగ్ నుంచి అది ఇది అని మైండ్ లో చాలా రన్ అవుతున్నా కూడా ఆ ఒక్క నిమిషం ఆయన అడగగానే నేను ఎందుకో స్మైల్ చేశాను. ఇట్ ఫీల్స్ నైస్ కదా, ఒక హ్యూమన్ లైక్ ఇంకొక పర్సన్ వచ్చి మనల్ని అలా అడిగితే అట్లీస్ట్ మనం ఆ కొద్దిసేపు అన్నా మన బాధలు మర్చిపోతాము అండ్ ఒక స్మైల్ అనేది వస్తుంది అని చెప్పి హర్ష గారు అన్నారు. అండ్ ఇంకొకటి ఏం చెప్పారంటే మన బాధలు పక్కన వాళ్లతో పంచుకుంటే ఒక్కొక్కసారి చిన్న వాళ్ళం అయిపోతామేమో అన్న భయంలో మనం పంచుకోము, ఎక్కడ వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అన్న భయంలో అన్నారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. మనం అందరితో అలా పంచుకోలేము. అండ్ హర్ష గారు అంటున్నారు మనకి అలా ఒక మన బాధల్ని పంచుకోవడానికి లైఫ్ లో కొంతమంది ఉంటారు, ఒకరైనా ఇద్దరైనా, ఆ పీపుల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఆ పర్సన్ తోనే మనం అన్ని చెప్పుకోగలం అంటున్నారు, విచ్ ఇస్ ట్రూ. సో ఎందుకు ఇలా అవుతుందంటారు, అందరితో మనం బాధలు అయితే ఆబ్వియస్ గా చెప్పుకోలేము, బట్ మన బాధలు చెప్పుకో ఉంటే చిన్న వాళ్ళం అయిపోతాము ఆర్ మనం అందరిలో ఆ థాట్ అయితే తప్పకుండా ఉంటుంది. మనం వెళ్ళి ఎవరితో అన్నా ఏదైనా చెప్పుకుంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు మనల్ని ఏమైనా క్రిటిసైజ్ చేస్తారా, మన సిట్యువేషన్ ని మాక్ చేస్తారా, ఇలాంటి చాలా థాట్స్ మన మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను చూసిన ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది మన బాధలు గాని మన సంతోషం గాని వీఆర్ టెర్నింగ్ టు టాక్ దట్ విత్ చాట్ జీపీటీ ఆర్ ఏఐ, ఏదైనా ఏఐ రిలేటెడ్ దానిలోనే చెప్పుకుంటున్నాం, ఎల్ఏసి నేను ఇది చేశాను అది చేశాను ఆర్ నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అని ఎక్కువ ఏఐతో చెప్పుకుంటున్నాం. ఎందుకు అంటే నో జడ్జ్మెంట్, అక్కడ జడ్జ్మెంట్ ఫ్రీ కదా. ఏఐ మనం ఏం చేశామన్నా కూడా మన సైడ్ నుంచే చెప్తుంది, మన పిఓవి నుంచే అది ఆలోచించి అది ఇది అని చెప్పి మనకి ఉజ్జగిస్తూ మంచిగా మాట్లాడుతుంది, కాబట్టి మనం అలానే ఉంటున్నాం. మరి మనుషులు కొంచెం కైండ్నెస్ చూపించి ఎవరన్నా చెప్పేది ఏదన్నా కొంచెం వినాలి అని కొంతమంది అయితే వినడానికి కూడా రెడీగా ఉండరు అనమాట. బట్ ఎవరన్నా మీకు కనిపించి వాళ్ళు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే కొంచెం టైం ఇచ్చి వాళ్ళ బాధ ఏదో వింటే బాగుంటుందేమో కదా. ఒకవేళ మనం ఏం సాల్వ్ చేయలేకపోయినా పర్లేదు, బట్ అట్లీస్ట్ వాళ్ళ బాధలు మనకు చెప్పుకుంటా అన్నా వాళ్ళు కొంచెం ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతారేమో. అలాగే ఎవరన్నా కనిపిస్తే మనం కూడా హే హౌ ఆర్ యూ అని చెప్పి అడగడం అనుకున్న తప్పలేదు కదా. సో ట్రై చేద్దాం, ఎవరైనా కనిపిస్తే మనం కూడా హౌ ఆర్ యూ అని అడగడం స్టార్ట్ చేద్దాం. మేబీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ బాధలు తీర్చలేకపోయినా ఒక 1-2 seconds అన్నా వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తామేమో, వాళ్ళ ఫేస్ లో ఒక స్మైల్ తీసుకొస్తామేమో, అదనమాట సంగతి. అండ్ నేను నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. అండ్ ఎవరైనా మీరు ఏమనుకుంటున్నారు ఈ వర్షన్ గురించి, మీరు మీలో దాచుకునే వర్షన్ గురించి, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్స్ గురించి ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే, ఆర్ యునో లైక్ మీరు ఇది చూసారు, ఇన్ కేసు ఎవరన్నా అదే స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండుంటే రైట్ నో, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. సో మన హీరోకి ఒక లవ్ స్టోరీ ఉంటుందన్నమాట. పాపం లవ్ స్టోరీలో అమ్మాయి చనిపోతుంది ఆ తర్వాత, కానీ మన హీరోకి ఆ విషయం తెలియదు, అమ్మాయి చనిపోయిందని. వాళ్ళు ఏదో అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది అని చెప్పి నమ్మించేస్తారు. తర్వాత నుంచి మన హీరోకి అమ్మాయిలు అంటే పడరు, కానీ ఆఫీస్ లో ఇంకొక అమ్మాయిని కలుస్తాడు అండ్ అది అలా లవ్ స్టోరీ లాగా డెవలప్ అయిపోతుంది. సో అమ్మాయిలు పడదు అనగానే కనిపెట్టేసి ఉంటారు అని అనుకుంటున్నాను. మరి ఎవరికైనా ఆన్సర్ ఏంటో తెలిస్తే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఇప్పుడు అయితే ఒక ట్రెండింగ్ సాంగ్ వస్తుంది, నేను బటర్ఫ్లై. వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 మీ ఆజే సుష్మతో.
1: థ్యాంక్ యూ, కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
2: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

మీరు వినేశారు నేను బటర్ఫ్లై. ఇదైతే ట్రెండింగ్ లో ఉంది, మమితా బైజు అండ్ సూర్య మూవీ అనమాట. సో నాకు కూడా ఈ సాంగ్ నచ్చేసింది. తమిళ్లో మనకి కొంచెం తేడా తేడాగా వినిపించిన, తెలుగులో అయితే చాలా బాగుంది. అండ్ అంటే తమిళ్ది వర్షన్ చాలా బాగుంది, బట్ మన తెలుగు వాళ్ళు ఇన్స్టాలో తెలిసిందే కదా, దాన్ని ఎలాగో తీసుకెళ్లిపోతున్నారు. బట్ ఎనీవేస్, అండ్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ద వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్. అండ్ అలాగే ఒక గేమ్ కూడా ఆడుతున్నాము. నేను ఒక మూవీ స్టోరీని చెప్తాను మీకు, అండ్ అది ఏ మూవీ అనేది మీరు గెస్ చేస్తూ ఉండాలి. సో ఆ మూవీ ఏంటి, నేను ఇందాక చెప్పింది అంటే మన్మథుడు మూవీ గురించి చెప్పాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చేసింది లక్ష్మి గారు, సంధ్య గారు, వేణు గారు అండ్ సుగాత్రి గారు. సో అదనమాట సంగతి, నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది మన్మథుడు మూవీ. అండ్ మన్మథుడు మూవీ కూడా చాలా బాగుంటుంది కదా, సుగాత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరం అనుకున్నాము. సో అదనమాట సంగతి. ఇన్ కేస్ ఎవరన్నా అమ్మాయిలు వింటూ ఉంటే నా మన్మథుడు ఎక్కడున్నాడో అని ఆలోచించుకుంటూ అలా అలా ఏం చేస్తాం కానీ చేద్దాం, అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పాలి కాబట్టి, నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, బిఫోర్ ఐ టాక్ అబౌట్ ది వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్, మనలో ఉండే బాధలు ఇవన్నీ మనలోనే పెట్టుకుంటాము కానీ ఎవరైనా అడగగానే ఎలా ఉన్నామంటే స్మైల్ చేసేస్తాము, దాని గురించి మాట్లాడుకుందాము. బట్ నెక్స్ట్ స్టోరీ ఏంటి అంటే, సో మన హీరో బేసిక్ గా విలేజ్ లో ఉంటాడనమాట. అండ్ మన హీరో వాళ్ళ డాడీకి సిటీలో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. అండ్ సో మన హీరోని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి పంపిస్తాడు, ఏదో ఒక జాబ్ చూడు అని చెప్పేసి. మన హీరో అలా సిటీలోకి వచ్చేస్తాడు. అండ్ వచ్చి మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, ఆయన ఇంట్లో అవుట్ హౌస్ లో ఉంటూ ఉంటారు. అండ్ మన ఈ బెస్ట్ ఫ్రెండ్ కి ఒక కూతురు ఉంటుంది, ఆవిడే మన హీరోయిన్. సో మన హీరోయిన్ కి హీరో అంటే ఇష్టం వస్తుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే, హీరోయిన్ కి ఆల్రెడీ ఒక పెళ్లి కుదిరిపోయి ఉంటుంది, కానీ అయినా కూడా మన హీరో అంటే ప్రేమిస్తుంది. మన హీరో ఏమో ఎక్కడ వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్షిప్ పోతుందేమో హీరోయిన్ వాళ్ళ డాడీతో అని చెప్పేసి ఇష్టం లేదు అని చెప్తూ ఉంటాడు. బట్ ఫైనలీ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ ఏమో మన హీరోయిన్ వాళ్ళ డాడీకి కనిపిస్తాయి. అండ్ అవన్నీ కొంచెం ఏంటి దాన్ని అడిగితే అప్పుడు మన హీరోయిన్ ఇదని చెప్తుంది. ఆ తర్వాత కొన్ని అట్లా ఏవో కొన్ని సిచ్యువేషన్స్ అయిన తర్వాత ఫైనలీ మన హీరో హీరోయిన్ కలుస్తారు. ఈ మూవీ ఏంటో ఎవరికైనా అర్థమై ఉంటే డ్యూలెమినో 972-636-1966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం ఆకలేస్తుంది, నేను వచ్చి 1 hour అయిపోయింది, నాన్ స్టాప్ ఫన్ జరుగుతూ ఉంది షో. ఏం చేద్దాం అనుకుంటుంటే ఒథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఎక్కడ ఉంటాయో గుర్తు చేసింది. ఏ టు బి అనమాట, న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్ ఏవైనా దొరుకుతాయి. ఫ్లఫీ రాగి ఇడ్లీ నుంచి టాంగీ గోంగూర రైస్ వరకు ఏదైనా ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. అలాగే విజిట్ A2BTexas.com ఆర్ కాల్ 214-872-2345. నేను అర్జెంట్ గా కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవాలి. బట్ మీకెవరికన్నా ఆ మూవీ ఏంటో అర్థమై ఉంటే డ్యూలెర్మినో 972-636-1966 కి కాల్ చేసి చెప్పేయచ్చు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది, వెంటనే ఉండండి. రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు విత్ మీ సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆజే సుష్మా. మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ ఎవ్రీ మండే 7 to 9 PM. ఈ రోజు 1 hour ముందు వచ్చేసాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేయడానికి. అండ్ ఎస్, సో మనం మాట్లాడుకుంటున్నాము ది వర్షన్ ఆఫ్ అస్ దట్ నోబడీ సీస్. మనకు కనిపించకుండా, అంటే పక్కన వాళ్ళకి కనిపించకుండా మనలో మనం దాచిపెట్టుకునే ఆ వర్షన్ గురించి మాట్లాడుకుంటున్నాము. దాని గురించి నేను మళ్ళీ వచ్చి మాట్లాడేస్తాను. అండ్ అలాగే ఒక గేమ్ కూడా ఆడుతున్నాము. సో నేను ఒక మూవీ స్టోరీని ఇక్కడ మీకు ఆన్ ఎయిర్ చెప్తాను అండ్ నాకు నచ్చిన వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఏ మూవీ అని, ఎవరు గెస్ చేస్తారో చూద్దామని చెప్పి ఆడుతూ ఉన్నాము. యాక్చువల్ గా నేను కొంచెం బ్యాడ్ నెరేటర్ ఏమో అనుకున్నాను, బట్ చాలా ఈజీ గుర్తుపెట్టేస్తున్నారు. అది నా క్రెడిట్స్ అయితే అస్సలు కాదని నాకు చాలా బాగా తెలుసు. మనందరం కూడా టాలీవుడ్ బానిసలం కాబట్టి అలా అందరూ చాలా యాక్టివ్ గా కనిపెట్టేస్తున్నారు. అండ్ దట్ టు ఆన్ ఏ మండే ఈవినింగ్, అంత స్ట్రెస్ అయిపోయి మండే జరిగిపోయిన తర్వాత కూడా అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఒప్పుకోవాల్సిందే మన లిజినెస్ తర్వాత ఎవరైనా. సో నాకు ఇందాక నేను అడిగిన మూవీ ఏంటి అంటే నువ్వు నాకు నచ్చావు. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్స్ అయితే శ్రేయాంష్ గారు, సుగాత్రి గారు అండ్ సంధ్య గారు చెప్పేశారు. సో నువ్వు నాకు నచ్చావు మూవీ ఎంత బాగుంటుందో కదా. సుగాత్రి గారు అయితే నాకు కాల్ చేసి నువ్వు నాకు నచ్చావు మూవీ, నువ్వు కూడా నాకు నచ్చావు అని చెప్పారు. నాకు కూడా మీరు అందరు చాలా నచ్చేశారు. సుగాత్రి గారు మీరు కూడా నచ్చారు. సో అలా ఎంత మంచిగా చెప్పారో కదా, నువ్వు కూడా నచ్చావు అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అబ్బాయిలకి ఎవరికి ఇలాంటి ఫ్లర్టింగ్ క్వాలిటీస్ అయితే అస్సలు లేవు. ఇలాంటి ఎవరికి రాను కూడా రావట్లేదు అనమాట. ఏం చేస్తాం, కలికాలం. అదే సంగతి. అండ్ సంధ్య గారి కోసం నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి ఇప్పుడు ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మీరు కూడా వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 నాన్ స్టాప్ ఫన్ వింటున్నారు విత్ మీ సుష్మా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, హనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: Anni pettukunnanra, idigo mee nanna sugar gurinche tension, malli perigithe ee doctor daggariki veltam, kharchu okati.
8: Vikram ji.